శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్

0: Shrini Vaishnav will inaugurate and dedicate several key railway infrastructure projects aimed at enhancing passenger amenities and strengthening the rail network in Rajasthan today. He will flag off the Lalgarh Sabarmati Express from Bikaner Railway Station. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada, and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undaf scored twice. Earlier, Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో పి సుశీల నాగూర్ బాబు బృందం ఆలపించిన భక్తి గీతాలు ఉంటాయి. 6:20 ఎన్ భానుమూర్తి బృందం ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా పి సుశీల నాగూర్ బాబు బృందం

ఇంతవరకు మీరు పి సుశీల నాగూర్ బాబు బృందం ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఎన్ భానుమూర్తి బృందం ఆలపించిన క్రైస్తవ భక్తిగీతాలు.

ఇంతవరకు మీరు ఎన్ భానుమూర్తి బృందం ఆలపించిన క్రైస్తవ భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:30 కావస్తుంది. కాసేపట్లో అంతర్జాతీయ

యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొని ప్రసంగించే కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: 10 in the morning. Smarting from an ill-tempered defeat in their previous match, India able look to settle scores when they take on Sri Lanka A in the final, with teenage sensation Vaibhav Suryavanshi set to be in the spotlight once again. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada, and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undav scored twice. Earlier, the Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. NEET UG re-examination is the top story on dailies today. All hands on deck for NEET retest, writes Hindustan Times. 1.38 lakh CCTV, 51,000 jammers for leak-proof NEET today, headlines The Asian Age. The war between Iran and Israel, too, continues to dominate front pages of dailies. Iran closes Hormuz amid Israeli attacks on Lebanon, reads the Hindu headline. On the 12th International Day of Yoga 2026, the Pioneer writes that 6 lakh people will perform yoga today with Prime Minister Modi in Kolkata. Two studies led by Ames have found that yoga may improve women's hormone and insulin levels, reports the Times of India. An AI-enabled queue management system will be implemented in Kerala's Sabarimala Ayyappa Temple from November, reports the Hindu. In just over 3 months, from the end of February until early June, Indian records in athletics were broken 20 times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీఎస్ అమరనారాయణ.
3: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు, జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352

0: మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. బిట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్టంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణక్కి కూర్మనాథ్ తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేహ నిర్మాణమే యోగాసనం యోగ గురువు శ్రీ కండే ఆనంద్ గారి ప్రసంగం, పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48

0: గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేహ నిర్మాణమే యోగాసనం, యోగా గురువు శ్రీ కండే ఆనంద్ గారి ప్రసంగం.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కండే ఆనంద్ గురు. ఆయుష్ యోగా సేవా సమితి నంద్యాల శాఖలో ఇప్పటికీ కొన్ని వేల మందికి ఉచితంగా యోగ శిక్షణ అందించు అనేక సేవా కార్యక్రమాలు నడుపుతూ ముందుకెళ్తున్నాను. ఈ సందర్భంగా మానవ దేహమునకు యోగాకు ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు రెండింటిని కలిపి చెప్తున్నానంటే, యోగా అనేది యుజ్ అనే పదం నుంచి వెలువడింది. అంటే శరీరాన్ని మనసును అనుసంధానం చేసి నడపడమే యోగా. చాలామంది యోగా అంటే ఏదో ఆసనాలని కొందరు, ప్రాణాయామం అని కొందరు, ధ్యానం అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ మనము జీవిస్తున్న జీవన విధానంలో గతం గురించి, భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి మాట్లాడుతూ ఉంటాం. భవిష్యత్తు అనేది పుట్టని బిడ్డ లాంటిది, వర్తమానం అనేది ఇప్పుడు జరుగుతున్న జీవన విధానం, జీవిస్తున్న జీవనం. అంటే యోగా అంటే ప్రస్తుతము ఉన్న స్థితిలో మనము ఆ స్థితిని అనుభవిస్తూ జీవించడమే యోగా. అందుకనే మనం ఏదన్నా ఒకటి దాన్ని అనుభవిస్తున్నప్పుడు పెద్దలు అంటుంటారు, మనకి అనుభవించే యోగం ఉంది అని. అంటే అక్కడ ఆసనాలు చేయడం లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి, యోగా అంటే ఉన్న స్థితిని మంచి కానీ చెడు కానీ లాభ నష్టాలను సమానంగా స్వీకరించడమే యోగా. ఆ స్థితిలో ఉండాలి. అయితే ఆ స్థితిలో మనం జీవించాలి అనుకున్నప్పుడు శరీరము ముందు బలిష్టంగా బాగా ఉండాలి. అయితే మనిషి శరీరాన్ని అనుకూలమైన ఆహారం తీసుకోకుండా, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోకుండా ఈ మధ్యకాలంలో మనిషి ఏం చేస్తున్నాడు, ప్రతికూలమైన ఆహారాన్ని తీసుకోవడం. అంటే ఈ శరీరము కొన్ని కోటాను కోట్ల కణాలతో నిర్మింపబడింది. ఆ కోటాను కోట్ల సముదాయమే అవయవములు. ఈ అవయవముల అమెరికనే శరీరం. అంటే నీవు ఎటువంటి ఆహారం తీసుకుంటావో అటువంటి కణాలు తయారవుతాయి. మనం ఉప్పు, కారం, మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడంతోనే మనం ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి ఎక్కువగా గురి అవుతున్నాం. సృష్టిలో ప్రతి జీవరాశి ప్రకృతిలో ఏదైతే లభిస్తుందో దాన్ని ఉన్న ఫలంగా అదేవిధంగా ఆహారం తీసుకుంటుంది. కానీ మానవుడు తెలివితేటలు పెచ్చి మీరడంతో అతను ఏం చేస్తున్నాడు, వాటిని భిన్నంగా తయారు చేసుకోవడము, వాటికి అదనంగా రకరకాలు కలిపి మసాలాలు కలిపి తీసుకోవడంతో అతను అనారోగ్యం గురవుతున్నాడు. అందుకే చాలామంది అంటూ ఉంటారు, చూడండి, ఆకులు తిన్న మేక కొండనెక్కుతుంది, మేకను తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు అని. అంటే అక్కడ దాని అర్థమేమి, ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకున్నది సులువుగా కొండలైనా ఎక్కగలుగుతుంది, అదే మనిషి ఉప్పు, కారం, మసాలాలు తేయడంతో అనారోగ్యం పాలవుతున్నాడు ఉద్దేశంతోనే ఆ విధంగా ఆ ఉదాహరణ చెప్పడం జరిగింది. మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. అయితే పుట్టినప్పుడు ఇవి సుమారుగా 272 ఉంటాయని చెప్పబడుతుంటారు. అవి పెరుగుతున్నప్పుడు ఆ ఎముకలు కొన్ని ఒకదానికొకటి అతుక్కొని పోయి 206 ఎముకలుగా ఉండడం జరుగుతుంది. ఇవి పురభాగంలో 22, వెన్నెముకలు 26, పక్కటెముకలలో 24, 25, ఇలా చేతులు, కాళ్ళల్లో 126 ఎముకలు ఉంటాయి. వీటి మధ్య భాగంలో జెల్ అనే పదార్థం, గ్రీస్ లాంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఎట్లా తయారవుతుంది, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి తయారవుతుంది. అయితే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మనిషి శరీరానికి పంచభూతాలకు సంబంధం ఉంది. పంచభూతాలంటే భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, ఇలా 5 ఏ విధంగా ఉన్నాయో మానవ శరీరంలో కూడా ఈ 5 ఉన్నాయి. అంటే భూమి అంటే ఎముకలు, నీరు అంటే రక్తము కానీ అలాగే కండరాల్లో ఉన్న నీరు కానీ, వాయువు అంటే మనం తీసుకునే శ్వాస, అగ్ని అంటే మన శరీరంలో నువ్వు ఎటువంటి చల్లని పదార్థాన్ని తీసుకున్నా శరీరము 98.4 డిగ్రీల ఫారెన్హీట్కు మార్చుకోగలుగుతుంది. అంటే పంచభూతాల అగ్ని ఉన్నట్లుగా మన శరీరంలో కూడా అలాగే ఉంది. ఆకాశం, ఆకాశం అంటే ఖాళీ స్థలం, మన శరీరంలో గుండె కొట్టుకునే ప్రదేశము. అలా ఈ విధంగా పంచభూతాలు ఏవి ఉన్నాయో అవి మన

శరీరంలో ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యోగాకు దీనికి సంబంధం ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, యోగా ద్వారా మన శరీరంలో ఉన్న విసర్జక అవయవంలో అన్నిటికీ పని చెప్పగలం. అంటే విసర్జక అవయవంలో మన శరీరంలో చర్మము, ఊపిరితిత్తులు, కిడ్నీ, పెద్ద పేగు, కాలేయం. మనం ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఉన్న జబ్బును తొలగించుకొని మనం అక్కడికి వెళ్తాం. కానీ యోగాకి వెళ్తే ప్రయోజనం ఏంటంటే, ఉన్న జబ్బును తొలగించుకోవచ్చు, భవిష్యత్తులో రాకుండా చేసుకోగలం. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న జబ్బును తొలగిస్తాడు, కానీ సార్ నేను ఇన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తాను, నాకు భవిష్యత్తులో షుగర్ రాకుండా, బీపీ రాకుండా, గుండె జబ్బులు రాకుండా చేయమంటే ఏ వైద్యుడైనా చేయగలుగుతానా? చేయలేడు. కారణం ఏంటి? వైద్యుడు ఉండేది జబ్బును తొలగించుకునేందుకు, అంటే అనారోగ్యాన్ని తొలగించేటందుకు. కానీ యోగా మార్గంలో నడుస్తూ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటందుకు యోగా బాగా చక్కగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ విసర్జక అవయవంలో మనం యోగాసనాల ద్వారా మనం ఇక్కడ చర్మము, ఊపిరితిత్తులు, కిడ్నీ, పెద్ద పేగు, కాలేయం అని అనుకున్నాం కదా, వీటికి యోగాలో అన్నిటికీ పని పెట్టగలుగుతాం. ఎలా అంటే, మనము యోగాలో కొన్ని వ్యాయామాలు చేస్తాం. ఈ వ్యాయామాలు చేసినప్పుడు చర్మం ద్వారా మలినాలు బయటికి రాగలుగుతాయి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా శారీరక శ్రమ లేకపోవడంతో చర్మం తను చేయాల్సిన పని చేయలేక ఆ మలినాలు బయటికి పోలేక శరీరంలో మలినాలు పెరిగి జబ్బుల బారి అవుతున్నారు. అలాగే ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు మనం గుండె ద్వారా తీసుకున్న రక్తాన్ని, గుండె చెడు రక్తాన్ని మరలా ఏం చేస్తుందంటే ఊపిరితిత్తు దగ్గరికి పంపుతుంది. ఇవి ఊపిరితిత్తులలో పైగది, మధ్య గది, క్రింది గదిని మూడు గదులు ఉంటాయి. ఈ మూడు గదులకు శ్వాస బాగా అందాలి అంటే శారీరక శ్రమ ఉండాలి. బాగా ఆలోచించండి, ఈ మధ్యకాలంలో చాలా మందికి శారీరక శ్రమ తగ్గిపోయింది. ఈ శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊపిరితిత్తులలో చివరిలో ఉన్న గదులు, అవి ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి, అవి ముడుచుకొని పోయి మలినాలు చేరడం జరుగుతుంది. అంటే మనం తీసుకున్న రక్తాన్ని శుద్ధి చేసేది ఆ ఊపిరితిత్తుల్లో చివర ఉన్న గదులే. అక్కడికి శ్వాస వెళ్ళకపోవడంతో రక్తాన్ని శుద్ధి చేయలేకపోతుంది. అయితే ఇక్కడ మనం యోగా ద్వారా ఏం జరుగుతుందంటే, మనం ప్రాణాయామం చేస్తాం. దీర్ఘశ్వాసల ప్రాణాయామం అని ఎప్పుడు చేస్తామో ఆ శ్వాసలు తీసుకుని దాన్ని కొద్దిసేపు బంధించి ఉంచడంతో ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న మూడు గదులు, పైగది, మధ్య గది, చివరి గదులు కూడా శ్వాస అక్కడికి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. అలాగే నీరు. చాలామందికి నీరు ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. ఈ సృష్టి నీటి నుంచి ఆవిర్భవించింది అనేటందుకు మానవ శరీరమే ఒక ఉదాహరణ. మన శరీరంలో 70% నీరు ఉంటే 30% మాత్రమే భూమి ఉంటుంది. అంటే ఒక సృష్టి ఆవిర్భవించినప్పుడు మొత్తము నీరే ఉందని ఏ విధంగా చెప్తున్నారో, అలా నీటి తర్వాత భూమి ఏర్పడింది అన్నట్లుగా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే మనిషి శారీరక శ్రమ లేకపోవడంతో తగిన మోతాదులో నీరు తీసుకోలేకపోతున్నాడు. అందుకే బాగా ఆలోచించండి, మనము చలికాలంలో, వర్షాకాలంలో జబ్బులకు ఎక్కువ గురవుతుంటాం. వేసవి కాలంలో అంత ఉష్ణం, వేడి ఉన్న కానీ అనారోగ్యం రాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చలికాలంలో, వర్షాకాలంలో మనకు దప్పిక లేకపోవడంతో మనం శరీరానికి రోజుకు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాల్సింది, లీటరు 2 లీటర్ల కంటే ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? దప్పిక లేకపోవడం. అందుకోసము శరీరానికి తగిన మోతాదు నీరు అందకపోవడంతో ఆ సందర్భంలో జబ్బులకు గురవుతున్నాం. అందుకే డాక్టర్లను ఎప్పుడన్నా అడిగితే చెప్తారు, మాకు ఇప్పుడు సీజన్ సార్ అని చెప్పని. కానీ సీజన్ అనేది వేసవి కాలంలో ఉండాలి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. వేసవి కాలంలో ఎవరికి జబ్బులు రావు, మీరు బాగా గమనించుకోండి. అంటే మనకు తెలియకుండానే ఈ దప్పిక రూపంలో మన శరీరంలోకి ద్రవ పదార్థము, నీరైతేనేమి, మజ్జిగ అయితేనేమి, పండ్ల రసాలను, వీటిని మనం అధికంగా తీసుకుంటాం. అలా అధికంగా తీసుకోవడంతో మనకి అనారోగ్యం రాకుండా పోతుంది. అందుకోసము అలా నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఈ వివరాలన్నీ చెప్పాలి అంటే, ఈ నీళ్ళు ఎక్కువ తీసుకోవడంతో ఏమవుతుంది, కిడ్నీలు శుద్ధి చేయబడుతుంది, కిడ్నీలో ఉన్న మలినాలు కూడా బయటికి వెళ్ళగలుగుతాయి. మరియు పెద్ద పేగు. పేగు తను చేస్తుంది ఏమిటి, మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణాశయం మొత్తం కూడా, ఆహార నాళం ఎంత ఉంటుంది, సుమారు 30 అడుగుల పొడవు, అంటే 9 మీటర్ల పొడవు ఆహార నాళము మన గొంతు దగ్గర నుంచి పొట్ట వరకు ఉన్న ఈ అడుగున్నర శరీరంలో 30 అడుగుల పొడవు ఉన్న ఆహార నాళం ఉంటుంది. అంటే అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, ఇదంతా కలిపి ఆహార నాళము అంటారు. అంటే మనం తీసుకున్న ఆహారము పెద్ద పేగు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది మలినాలన్నీ.

మనం ఆలోచించండి, మనము పేగు ద్వారా ఆహారం బయటికి పోవాలి అంటే పీచు పదార్థంతో కూడిన ఆహారం తీసుకోవాలి. అటువంటి ఆహారం తీసుకున్న దానికి అంటే పీచు పదార్థంతో అంటే ఫైబర్తో కూడిన ఆహారాన్ని మనం అధిక శాతం తీసుకోవాలి. మనం ఎక్కడ తీసుకుంటున్నాము, వాడిని ఉడికించి వేయించి రకరకాలుగా ఉప్పు కారం మసాలాలు వేసి చేయడంతో అది కోల్పోయి మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అందుకే యోగా గురువుల దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని మనకు అందిస్తారు. అంటే ఈ ప్రకృతి సిద్ధమైన ఆహారంలో కూడా తీగ మీద కాసిన కాయలు, అంటే కాకరకాయ కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ ఇలా తీగ మీద కాసినటివి ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆకుకూరలు, ఆకుకూరలు కూడా రక్తాన్ని వృద్ధి చెందేందుకు ఇది బాగా పనిచేస్తుంది, మల విసర్జన కూడా చక్కగా జరుగుతుంది. అందుకోసమే పెద్ద పేగు చేయాల్సిన పని ఆ మలనాలను బయటికి పంపాలి పెద్ద పేగు ద్వారా. కానీ మనం అటువంటి ఆహారం తీసుకోకుండా ఉడికించిన ఆహారాన్ని, బేకరీలలో వచ్చిన ఆహారాన్ని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకోవడంతో మలబద్ధకం సమస్య ఏర్పడి ఈ మలబద్ధకం సమస్యను అలాగే ఉంచుకోవడంతో ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, పైల్స్ అని వస్తుంది. ఆ పైల్స్ను అలాగే వదిలేసి ఫిషర్స్ అని కూడా రక్తం చిట్లిపోయి మలద్వారం ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణము మనం తీసుకునే ఆహారం. అలాగే ఆకాశం, గుండె కొట్టుకునేదానికి ఏ విధంగా ఖాళీ స్థలం ఉంటుందో ఈ ఆకాశం అంటే శూన్యం కూడా ఉంటుంది. ఇలా విసర్జన కావాలి చేయాల్సిన పని ఒక యోగా కేంద్రంలో మాత్రమే జరుగుతుంది. మీరు జిమ్కి వెళ్ళండి, వాకింగ్ వెళ్ళండి, రన్నింగ్ వెళ్ళండి, అక్కడ మీకు ఈ అన్ని విసర్జన కావాలకు పని జరగదు. వాకింగ్ వెళ్ళారు జాయింట్లు కదులుతాయి లేదా గుండె పనితీరు బాగవుతుంది అని చెప్తారు. జిమ్కి వెళ్తారు అక్కడ కండరాలు బలిష్టంగా తయారవుతాయి కానీ ఫ్లెక్సిబిలిటీ కోల్పోతారు. అయితే యోగాకు వచ్చినప్పుడు అక్కడ సూక్ష్మ వ్యాయామాలు చేపిస్తూ ప్రాణాయామం చేపిస్తూ చక్కటి సూర్య నమస్కారాలు, అంటే సూర్య నమస్కారాలను ఇవి ఎప్పుడో త్రేతాయుగంలో, అంటే అప్పట్లో త్రేతాయుగంలో రాముని కాలంలోనే ఉండేటివి. అంటే చూడండి, యోగా అనేది ఈ రోజు కాదు. అయితే అందరూ ఏమనుకుంటారంటే పతంజలి మహర్షి ద్వారా యోగా వచ్చింది అంటారు. పతంజలి మహర్షి వచ్చి ఏం చేశాడంటే అంతకు ముందు నుంచే యోగా ఉంది. ఈ పతంజలి మహర్షి వచ్చి యోగాను ఒక క్రమబద్ధీకరణ చేశాడు. అంటే ఎలా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పతంజలి మహర్షి ఆ మహానుభావుని వలన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది మన భారతదేశంలో ఆవిర్భవించడము. కానీ మన దేశంలో ఉన్నదాన్ని మనం దీన్ని ఉపయోగించుకోలేకపోయాం. అందుకే పెద్దలు అంటూ ఉంటారు చూడండి, పెరట్ వైద్యానికి పనికిరాదన్నట్లుగా మన దేశంలో యోగా ఆవిర్భవిస్తే దీన్ని ఇతర దేశస్తులు ఈ యోగా మీద పరిశోధనలు చేసి అనూహ్యమైన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి చాలామంది దీన్ని ప్రయోగశాలలో నిరూపించడం జరిగింది. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి గారు దీని గురించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చెప్తే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీకి ఆమోదించడం జరిగింది. ఈ సూర్య నమస్కారాలను దీని మీద ఎన్నో పరిశోధనా కేంద్రాల్లో ఇతర దేశాల్లో కూడా పరిశీలించి సూర్య నమస్కారాల ద్వారా కండరాలు ఎంతో బలోపేతమవుతాయని, బ్యాక్ పెయిన్ సమస్య, మధుమేహ సమస్య కూడా తొలగిపోతుందని కూడా పరిశోధనలు చేశారు. వీరు కొందరు విద్యార్థుల మీద పరిశోధనలు చేసి ఏకాగ్రత అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా తెలియజేశారు. అంటే సూర్య నమస్కారాలకు యోగాకు చాలా దగ్గర సంబంధం ఉందని కూడా నిరూపించారు. ఇక్కడ మానవ శరీరానికి, రైతు చేసే వ్యవసాయ క్షేత్రానికి దగ్గరి సంబంధం ఉంది. మిత్రులారా, ఈ మధ్యకాలంలో గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఫుడ్ అంటే ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇది ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఎటువంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా రైతు పంట పండించేవాడు. ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద మీరు వాళ్ళ ఉత్పత్తులు, వాళ్ళ దిగుబడులు ఎక్కువగా అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో వాటిని మన దేశం మీదుగా మీరు పంటలు ఎక్కువగా పండించుకోవచ్చని చెప్పి మన దేశస్థులకు, రైతులకు మభ్యపెట్టి ఈ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు మనకు అంటగట్టడం జరిగింది. అయితే వీటి ద్వారా పంట దిగుబడి బాగానే వస్తూ ఉంది, కానీ వాటితో పాటు భూమి కూడా విషపూరితం అవుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో భారతదేశంలో పండిన పంటలో కొద్ది శాతం విషం ఉందనే ఉద్దేశంతో చాలామంది వీటిని కొందరు ఇతర దేశస్తులు దిగుబడి కూడా చేసుకుంటారు.

రావడం లేదు. మన దేశంలో మన దేశాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర దేశస్తులు ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పి ఎక్కువ ధర అమ్ముకుంటున్నారు. అయితే మన దేశంలో ఒకప్పుడు పండించే పంటలకు మందులు ఎరువులు అలవాటు చేసి వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆర్గానిక్ అని అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మానవుడు కూడా మనం బాగా గమనించుకోండి, వ్యవసాయ క్షేత్రంలో దుక్కి దున్నిన తర్వాత చక్కగా నీరు కడతాడు, నీరు పెట్టి మంచి ఇత్తనం వేస్తాడు. అయితే ఇక్కడ ఇత్తనం వేసిన తర్వాత పచ్చి రొట్టె ఎరువులు, జీలిగ పెసర ఇవి వేసే బదులు ఈ మధ్య కాలంలో రైతు ఏం చేస్తున్నాడు, రసాయన ఎరువులు ఫర్టిలైజర్ వాడుతున్నాడు. ఫర్టిలైజర్ వాడంతో దిగుబడి వస్తుంది, ఈ ఫర్టిలైజర్ వాడంతో దానికి రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. ఇతర దేశస్తులు ఏం చేశారు, ఈ తెగుళ్ళ నివారణకి మళ్ళా వాడే మందులు కనిపెట్టి ఫర్టిలైజర్కు బదులుగా ఫెర్టిసైడ్స్ అంటే క్రిమిసంహారక మందులు కూడా వాడే అమ్ముతున్నాడు. సేమ్ అలాగే మనిషి కూడా శారీరక శ్రమ చేస్తున్నాడు, శరీరానికి తగినంత నీరు వేస్తున్నాడు. అయితే రైతు ఒకప్పుడు పచ్చి రొట్టె ఎరువు లేకుండా ఇప్పుడు ఫర్టిలైజర్ ఏ విధంగా వాడుతున్నాడో మానవుడుకు

తర్వాత చక్కగా నీరు కడతాడు. నీరు పెట్టి మంచి ఇత్తనం వేస్తాడు. అయితే ఇక్కడ ఇత్తనం వేసిన తర్వాత పచ్చి రొట్టె ఎరువులు, జీలిగ పెసర ఇవి వేసే బదులు ఈ మధ్యకాలంలో రైతు ఏం చేస్తున్నాడు, రసాయనిక ఎరువులు ఫర్టిలైజర్ వాడుతున్నాడు. ఫర్టిలైజర్ వాడడంతో దిగుబడి వస్తుంది. ఈ ఫర్టిలైజర్ వాడడంతో దానికి రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. ఇతర దేశస్తులు ఏం చేశారు, ఈ తెగుళ్ళ నివారణకి మళ్ళా వాడే మందులు కనిపెట్టి ఫర్టిలైజర్కు బదులుగా ఫెర్టిసైడ్స్ అంటే క్రిమిసంహారక మందులు కూడా వాడే అమ్ముతున్నాడు. సేమ్ అలాగే మనిషి కూడా శారీరక శ్రమ చేస్తున్నాడు, శరీరానికి తగినంత నీరు వేస్తున్నాడు. అయితే రైతు ఒకప్పుడు పచ్చి రొట్టె ఎరువు లేకుండా ఇప్పుడు ఫర్టిలైజర్ ఏ విధంగా వాడుతున్నాడో, మానవుడు కూడా ఉడికించిన ఆహారాన్ని ఉప్పు కారం మసాలాలు వేసినవి బేకరీ ఐటమ్స్ వాడుతున్నాడు. దీని ద్వారా శరీరం ఊబకాయం వస్తుంది కానీ శారీరకంగా బలాన్ని కోల్పోతాడు. అయితే ఈ శరీరం ఆకారం వస్తుంది, ఆ ఉడికించిన ఆహారంతో జబ్బు వస్తుంది. అక్కడ రైతు ఫర్టిలైజర్ వాడి వాటికి వచ్చిన తెగుళ్లను తొలగించుకునేందుకు ఫెర్టిసైడ్స్ ఏ విధంగా వాడుతున్నాడో, ఇక్కడ ఉడికించిన ఆహారం తీసుకోవడంతో మానవుడు వచ్చిన జబ్బుకు ట్యాబ్లెట్లు అంటే మందు గుళికలు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మంచి విత్తనం, రైతు మంచి విత్తనం వేస్తాడు. కానీ అక్కడ రైతు మంచి విత్తనం వాడినప్పుడు మనిషి ఇక్కడ ఏం చేయాలి, మంచి ఆలోచనను మన శరీరంలో ఉంచుకోవాలి. అంటే రైతు ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ అంటూ మళ్ళా మొదటి పూర్వస్థితికి ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాడో, మానవుడు కూడా ఖచ్చితంగా మనిషి మంచి ఆహారాన్ని ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకునే దానికి అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఏనాడైతే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరకంగా వ్యాయామం చేస్తూ తగిన మోతాదులో మంచినీరు తీసుకుంటూ పోతే వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఉండదు ఉండదు. వైద్యులను నేను తప్పు పట్టను, ఎందుకంటే వైద్యులు నా దగ్గరికి రండి నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పడం లేదు. నువ్వు వెళ్తున్నావు, అతను ఉన్న జబ్బును తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోటాను కోట్ల మనము 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటూ ఉంటాం. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉన్నతమైనది, ఉత్కృష్టమైనదని మనం చెప్తూ ఉంటాం. అటువంటి మానవ జన్మను ఏమాత్రం మనం సద్వినియోగపరచుకుంటున్నాం, బాగా ఆలోచించండి. అంటే ఈ మానవ జన్మను సద్వినియోగపరచుకోకుండా, దీనికి సరైన ఆహారము అందించకుండా, శారీరక వ్యాయామం చేయకుండా మనం జబ్బులకు గురయ్యి ఆ జబ్బు తొలగకుండా పోవడంతో డాక్టర్లను నిందిస్తున్నాం. మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే, ఎప్పుడో ఋతువులు మారినప్పుడు, వాతావరణం మారినప్పుడు ఏదో దగ్గో జలుబో ఇలా చేస్తే వెళ్ళాలి. లేదా కాళ్ళు చేతులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ఏదన్నా జరిగినప్పుడు, కాళ్ళు చేతులు విరిగినప్పుడు వెళ్ళాలి. అలా కాకుండా గుండె జబ్బులు వచ్చాయని, ఆ నుంచి మళ్ళా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, లేకపోతే పక్షవాతం వచ్చిందని ఇలా వెళ్తున్నావంటే ఇది నీ స్వయం కృతాపరాధము. అంటే ఆహారం మంచిది తీసుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందా అని మీరు అనుకోవచ్చు. మంచి ఆహారముతో పాటు మంచి ఆలోచనలు కూడా ఉండాలి. అంటే రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏ విధంగా చక్కగా సమయంలో మంచి ఇత్తనం వేస్తూ సేద్యం చేసి కలుపు మొక్కలను వేరేసి మంచి ఎరువులు వేస్తూ ఉన్నంత మాత్రాన పంట వస్తుందా, రాదు. కానీ దానితో పాటు ప్రకృతి కూడా అనుకూలించాలి. అంటే పంట చేతికొస్తున్న సమయంలో ప్రకృతి అనుకూలించినప్పుడు, అంటే తుఫాన్లు కానీ వరదలు కానీ ఇలా గాలి పెద్దగా వీచి పంట పడిపోవడం కానీ ఇటువంటి జరగనప్పుడు ఏమవుతుంది, ఈ పంట ఎలా వస్తుందో అలా నీవు విసర్జకాలకు ఏ విధంగా పని పెడతావో, దానితో పాటు మంచి ఆహారాన్ని ఎప్పుడు తీసుకుంటావో, రైతు ఏ విధంగా ప్రకృతి అనుకూలించాలని అనుకుంటాడో ఆ విధంగా మానవుడు కూడా మంచి ఆలోచనలను మనము నింపుకోవాలి. మంచి ఆలోచన నింపుకోవాలి అన్నప్పుడు చెడును తొలగించాలన, నువ్వు చెడును తొలగించాలనే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలతో ముందుకెళ్తూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరంలోకి మంచి ప్రవేశిస్తుంది. అంటే ఈ మంచి పనులు చేస్తూ పోతున్నప్పుడు, అంటే మంచి ఆలోచనలు, అంటే ఈ మంచి ఆలోచనలు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పాను కదా పతంజలి మహర్షి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నాను కదా. నీవు ధ్యాన సమాధి అంటే ధ్యానం 7వ స్థితి, సమాధి 8వ స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఫస్ట్ యమ నియమ అంటే మంచి ఆలోచనలు మనం తీసుకోవాలి.
ఈ మంచి ఆలోచన

తీసుకున్నప్పుడు నువ్వు శరీరానికి తీసుకున్న ఆహారం కూడా వంట పడుతుంది. ఇవి ఎప్పుడైతే నువ్వు తీసుకుంటూ ఉంటావో చక్కటి ఆసనాలు చేయగలవు. అంటే మంచి ఆహారం తీసుకొని మంచి ఆలోచనలు ఉన్నప్పుడు శరీరం అన్ని రకాల భంగిమలకు నీకు సహకరిస్తుంది. ఇక్కడ ఆహారానికి దేహానికి సంబంధం ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, మనం తీసుకునే ఆహారంతోనే శరీరం తయారవుతుంది. నీవు ఉడికించిన ఆహారంతో కూడిన పదార్థం తీసుకున్నప్పుడు వాటి ద్వారా కణాలు తయారవుతాయి. అందుకే చాలామంది మాలాధారణని వేస్తూ ఉంటారు. అంటే వేస్తున్నప్పుడు ఒంటిపూట ఆహారం తీసుకుంటారు. చాలామందికి ఇదేదో ఒంటిపూట ఆహారం తీసుకోవాలా, దేవుని మాల వేసుకున్నప్పుడు ఇలా ఉండాలనుకుంటారు, కానీ అలా కాదు. పూర్వము సైన్స్ అంటే నమ్మేవాళ్ళు కాదు, భక్తి కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. కాబట్టి ఈ సైన్స్ను భక్తి మార్గంలోకి, దైవ మార్గంలోకి తిప్పారు. అంటే ఉడికించిన ఆహారాన్ని, ఏకభుక్త ఆహారం ఏనాడైతే తీసుకుంటావో అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడని. అందుకోసమే ఉదయం పూట ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు అవి తీసుకుంటూ, మధ్యాహ్నం మాత్రమే ఉడికించిన ఆహారం తీసుకొని, సాయంత్రం ఖాళీ కడుపున ఉంటూ భగవన్నామ స్మరణ, అంటే అదే మీకు చెప్పాను కదా మంచి ఆలోచనలని, 41 రోజు అటువంటి ఏకభుక్త ఆహారం తీసుకుంటూ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని ఎక్కువ శాతం తీసుకోవడంతో ఈ మంచి ఆలోచనలతో ఈ 41 రోజుల్లో ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఉన్న అవయవాలు ఎన్ని కోటాను కోట్ల కణాలతో నిర్మితమవుతుందో ఈ మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని అవయవాలు, అంటే కొన్ని అవయవాలకు సంబంధించిన కణాలు 10 రోజులకు, కొన్ని కణ అవయవాలకు సంబంధించింది 20 రోజులకు ఇలా చనిపోతూ, నీవు మాలాధారణ వేసిన మొదటి రోజు నుంచి నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టించి కొత్త కణం తయారవుతుంది. అంటే సుమారు 40 రోజుల కల్లా నీ శరీరము చక్కగా తయారవుతుంది. అప్పుడు నువ్వు ఇరుముడి కట్టుకొని కొండగుట్టలు ఎన్ని కిలోమీటర్లు ఎక్కినా నీకు అలుపు రాకుండా ఉండేటందుకు, అనారోగ్యం గురి కాకుండా ఉండేటందుకే మన పెద్దలు 41 రోజు అయిన తర్వాత ఇరుముడి కట్టుకోవాలని పెట్టిన ముఖ్య ఉద్దేశము అది. అంతేకాని నీవు తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడనేది కాదు. భగవంతుడు ఎవరిని శిక్షించడు. నీవు ఏమి చేస్తూ ఉంటావో వాటికి తదాస్తు అంటూ ఉంటాడు. అంటే నువ్వు మంచి చేస్తుంటే దానికి తదాస్తు అంటాడు, చెడు చేస్తున్నా తదాస్తు అంటాడు. అంటే ఈ చెడు చేయకుండా ఉండేటందుకే మంచి ఆహారం తీసుకోవాలి. బాగా వినండి, ఇక్కడ ఏవేవి తీసుకోవాలి. మనము డైరీలో ఒకటి పెట్టుకోవాలి, గ్రీను, ఎల్లో, రెడ్ అని. గ్రీన్ అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకునేదాన్ని మన డైట్లో ఎక్కువ శాతం తీసుకోవాలి. ఎల్లో అంటే ఉడికించినది, ఉప్పు, కారం, వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. రెడ్ అంటే డేంజర్, ఎరుపు, ఇది బేకరీ ఐటమ్స్, ఇలా రకరకాలుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని, పచ్చళ్ళు, ఇవి ఏనాడైతే మనం మానేస్తామో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలా ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు మంచి ఆలోచనలు వస్తాయి. ఉప్పు, కారం, మసాలాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడు ఉద్రేకపూరితమైన ఆలోచనలు వస్తాయి. మీరు అందుకే చూసుకోండి, సాధు జంతువులు, క్రూర జంతువులు అని ఉంటాయి. అంటే క్రూర జంతువులు అని ఎందుకన్నారు, అవి ఒకదాన్ని చంపి, వేటాడి చంపి భక్షిస్తాయి. సాధు జంతువులు ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని స్వీకరిస్తాయి. అందుకోసము మనం ఎక్కువ శాతము ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీ అందరికీ, శ్రోతలకు మేము తెలియజేయడం ఏమనగా, ఈ 21వ తేదీని మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నప్పుడు మనం ఏమనుకుంటా, ఒక మంచి రోజు చూస్తాము, లేదా 1వ తేదీ నుంచి ఈయన మంచి మార్గంలో పోవాలి, లేదా పుట్టినరోజు నుంచి ఈ మంచి మార్గం చేయాలి, మంచి పనులు చేయాలి అనుకుంటున్నట్లుగా, మనం ఈ శరీరము స్థిరంగా ఉంచేటందుకు, మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో నడిచేటందుకు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా దగ్గర దగ్గర ఉన్న యోగా కేంద్రాలకు వెళ్ళండి, యోగ శిక్షణను పొందండి. యోగా ద్వారానే నీవు జబ్బును దయం చేసుకోవచ్చు, భవిష్యత్తులో రాకుండా చూసుకోవచ్చు. ఒక ఎలుక భగవంతుని దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఎలుక జీవితం వద్దు, నన్ను పిల్లిగా మార్చు అన్నదంట. కొద్ది రోజులకు మళ్ళా భగవంతుని దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఈ పిల్లి జీవితం వద్దు, కుక్క తరుముతా ఉంది, నన్ను కుక్కగా మార్చు అన్నాడు. మళ్ళా కొద్ది రోజులకు మళ్ళా అదే కుక్క భగవంతుని దగ్గరికి వెళ్ళి, నన్ను మనిషి, నీది ఒక

0: బ్రతికేనా కుక్కబతుకంటున్నాడు, నన్ను కుక్కగా కాదు నన్ను పులిగా మార్చున్నాడు. భగవంతుడు పులిగా మార్చాడు. మార్చిన తర్వాత దాన్ని వేటగాడు తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉన్నప్పుడు మళ్ళా భగవంతుని దగ్గరికి వెళ్ళి పులిగా కాదు వేటగానుగా మార్చి ఉన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడంట, వసే ఎలుక, నిన్ను ఎలుకగా మార్చినా పిల్లిగా మార్చినా కుక్కగా మార్చినా పులిగా మార్చినా పైన మారావు కానీ అంతరంగంలో నీ గుండెకాయను మార్చుకోలేకపోయావే అన్నట్టు. అందుకని ముందు మనం ఏం చేయాలి, ప్రపంచాన్ని మార్చాలని కాదు నీవు ముందు మారాలి. అందుకు ఈ యోగా డేను జూన్ 21వ తేదీని ఇది ఒక పండుగ దినంగా చేసుకుని ఆ రోజు నుంచి ఒక మంచి ఆలోచనతో మంచి ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకుందాం. యోగా అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే. ఇది నువ్వు మంచి ఆహారం తీసుకున్నప్పుడు, శరీరం దారుఢ్యంగా ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి ఎదగలుగుతావు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి ఎదగడం అంటే ఒక వ్యక్తిని నువ్వు దూషించినా నీవే మనస్తాపం చెందుతావు. దాంట్లో దూషించేటప్పుడు నీ తప్పు ఉండకపోవచ్చు, కానీ అయ్యో అతన్ని ఒక అనవసరంగా దూషించానని బాధపడతావు. ఎదుటి మనిషి నిన్ను దూషించాడనుకోండి, అప్పుడు నువ్వే బాధపడతావు. ఎందుకు, నేను అతనికి కోపం కలిగించే పని నేను చేశాను కదా, అందుకే నన్ను దూషించాడు కదా అని కూడా నువ్వే బాధపడతావు. ఆ స్థితికి ఎదగడమే యోగా. అందుకే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అని చెప్పేది. అంటే మన మనసు ఒక తెల్ల పేపర్ లాగా తయారు చేసుకోవాలి. దాని మీద నువ్వు చిట్లించినా నలుపు అవుతుంది, ఎదుటివాడు చిట్లించినా నలుపు అవుతుంది. అందుకోసము దాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. అందుకోసము మంచి ఆహారాన్ని తీసుకుందాం, మంచి ఆలోచనలు మన తీసుకుందాం. ఏనాడైతే మంచి ఆహారాన్ని మంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మనము ఉన్నతంగా ఎదగలుగుతాం. ఈ యోగా డేను ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతస్థులు కులస్థులు ఏం చేస్తారు, ముస్లింలు అయితే రంజాను బక్రీదు, హిందువులు అయితే దసరా సంక్రాంతి ఉగాది, క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ పండుగ, ఏ విధంగా చేసుకుంటారో అలా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా దినోత్సవాన్ని అందరికీ సమిష్టిగా సామూహికంగా చేసుకునే పండుగ దినంగా దీన్ని భావించి ఒక యోగా డేను పెద్ద పండుగగా చేసుకొని ఆ రోజు నుంచి మంచి ఆలోచనలతో మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.
1: ఇంతవరకు మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేహ నిర్మాణమే యోగాసనం యోగా గురువు శ్రీ కండే ఆనంద్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు పాట వినండి.

0: అల్లరిమగుడి చిత్రం నుంచి చిత్ర బృందం ఆలపించిన గీతం అది. సంగీతం ఎంఎం కీరవాణి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వివిధ వార్తా పత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. ఉరుకులు పరుగుల జీవనంలో ప్రతి ఒక్కరిలో ఒత్తిడి అలజడి సర్వసాధారణమైపోయింది. పెద్ద లేదు చిన్న లేదు, అన్ని వయసుల వారిని పెద్ద పెద్ద జబ్బులు దెబ్బతీస్తున్నాయి. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలుగా మారి విపరీత పరిణామాలకు దారితీస్తున్న ఉదాంతాలన్నో చూస్తున్నాం. ఆధునిక వైద్య రంగం ఎంత ముందంజ వేస్తున్నా కాలానుగుణంగా వచ్చే అనేక రోగాలకు, ప్రత్యేకించి మానసిక జబ్బులకు పరిష్కారం చూపలేకపోతుంది. కొన్నిసార్లు ఆత్మనూన్యతో ఆత్మహత్యలకు సైతం పురుగొల్పుతున్న దాఖలాలు ఉన్నాయి. మందులకు లొంగని మహమ్మారి ఒత్తిడిని మెలకువలతో నియంత్రించాలి. అదిగో ఆ విద్యను బోధించేదే యోగాశాస్త్రం. ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానంతో అంతర్గత అవయవాలకు ఉత్తేజం అందుతుంది. తద్వారా రోగాలు పటాపంచలవుతాయి. 193 దేశాల సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితి జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశంలో 1000 క్రితమే ఆవిర్భవించిన యోగా విద్య మహత్యం నేడు ప్రపంచ దేశాల్లోని వారంతా గుర్తించారు, నిత్యం ఆచరిస్తున్నారు. అందుకే మన సనాతన భారతీయ యోగా ఎన్నో సత్ఫలితాలు అందిస్తూ నేడు విశ్వవ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా వినతికెక్కింది. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఆచరించే ఇంటింటి సంజీవనిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో యోగా ఘనతను చాటిచెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లాలోనూ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వివిధ స్వచ్ఛంద సేవా

సంస్థలు యోగా శిక్షణా కేంద్రాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో వేద సంస్కృత పాఠశాల ఆవరణంలో లోక కళ్యాణార్థం సోమయాగానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు జరిగే హోమాన్ని శనివారం మఠం పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేసి యాగాన్ని ప్రారంభించారు. ఈ హోమాల వల్ల దేశ వైపరీత్యాలు వైదొలిగి సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా పంటలు ఆయు ఆరోగ్య అభివృద్ధి సంతాన ప్రాప్తి సుఖసంతాలతో వర్ధిల్లాలని రాఘవేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఈ హోమాలు చేస్తున్నట్టు పీఠాధిపతి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలో త్వరలో ప్రారంభించే కోర్టు భవనాలను పరిశీలించనున్నట్లు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కపర్ది తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పాత ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన ఎమ్మిగనూరుకు మంజూరైన మెజిస్ట్రేట్ కోర్టు సీనియర్ సివిల్ కోర్టులకు కావలసిన తాత్కాలిక భవనాల కోసం పాత ఎంఆర్ఓ కార్యాలయాన్ని అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు బార్ అసోసియేషన్ బిల్డింగ్ను సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కోసం తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరుకు అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ 2 కోర్టులను త్వరలో ప్రారంభించబోయే భవనాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కోర్టుల భవన నిర్మాణానికి అన్ని జిల్లాలకు కలిపి 96 కోట్లు విడుదల చేసిందని కర్నూలు జిల్లాకు 21 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ న్యాయవాది పి హేమ, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సహకారంతోనే నగర పరిశుభ్రత సాధ్యమని కలెక్టర్ నగరపాలక ప్రత్యేక అధికారి డాక్టర్ ఏసిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులోస్తో కలిసి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలు ఉద్యోగులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి పొడి హానికరమైన ప్రత్యేకమైన వ్యర్థాలను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకే అప్పగించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే వ్యక్తులకు జరిమానాలు విధించే అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం కలెక్టరేట్లకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నగర శుభ్రత కోసం ప్రభుత్వం, నగరపాలక సంస్థ, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి సహకరించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, ప్రజా ఆరోగ్యాధికారి డాక్టర్ ఎం రఘు, శానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి 2026 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. జూలై 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూలై 13వ తేదీన ఉపాధ్యాయులు స్వీయ నామినేషన్లను సమర్పించడానికి చివరి గడువు అని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో ఆదివారం ఈరోజు నీట్ పరీక్ష 2:30 నుంచి 5:00 వరకు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను 11:30 నుంచి 1:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించరు. కర్నూలు నగరంలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మొత్తం 4995 మంది నీట్ పరీక్షా ప్రవేశకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో చిన్న సంఘటన జరిగినా డయల్ 112100కి సమాచారం ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశించారు. అలాగే కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ నెంబర్ 0805

0: 1877305ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అలాగే నీట్ పరీక్షను వివిధ పరీక్షా కేంద్రాల్లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా దివ్యాంగులకు అదనంగా సమయం కేటాయించారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. పరీక్షా హాల్లో వెలుతురు గాలి ఉండాలని, శుభ్రమైన తాగునీరు అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కర్నూలు నగరంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పరీక్ష నిర్వహణకు కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక అవసరాల దృష్ట్యా అదనంగా 15 నిమిషాల సమయం కేటాయించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో వివిధ కేంద్రాల్లో జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ సంస్థ కర్నూలు ఆర్ఎం టి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్ చూపిస్తే చాలన్నారు. ఉదయం ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, పరీక్షలు ముగిసిన తర్వాత పరీక్ష కేంద్రాల నుంచి ఇంటికి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. మీరింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బల
7: సై బాల్,
6: నడుగులో తామరా
7: సై బాల్,
8: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
10: అరే, కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
9: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
10: ఎలా తెలుసుకోవచ్చు?
9: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
10: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
9: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: ఆలోచించండి.
0: ఇంతటితో ఈనాటి కాంతరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, పి ఆదినారాయణరావు సంగీతం. కోరిన వారు కర్నూలు మధుర నగర్ నుంచి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న. ఇంకా నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగు

0: పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. अरे वाह, భలేగుందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: అభిరుచులు తర్వాత ఆరుద్ర గీతం, కేవి మహాదేవన్ సంగీతం, సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. కోరినవారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, ఈశ్వర్, గంగాధర శ్రీనివాస్, కార్తిక్, అమరేందర్, కోసిగ భిక్షపతి. కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరానగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, మద్దయ్య, సాలమ్మ వారి మిత్రబృందం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: అభిరుచిలో తర్వాత సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందమాలపించిన గీతం. కోరినవారు చిత్రం శివ. ఈ పాటను కోరుతున్నవారు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి వెన్నెలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్, నాగిశెట్టి. అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుంచి ఆర్ తిమ్మానాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. కర్నూలు చిదంబరరావు నుంచి గోవిందరాజులు, సుభాషిణి, అభిలాష్, పరమల, నాగలక్ష్మి, తులసి.

0: మురిగి పోతారు.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
2: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
3: సో గర్ల్స్, ఏంటట సంగతి?
4: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి పిన్ని?
2: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
3: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
2: ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: సంగీతం చక్రవర్తి. సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. కోరినవారు వీపనగండ్ల మండలం కలవరాళ్ల గ్రామం నుంచి చంచల, విష్ణువర్ధన్, శాంతి, కార్తీక్, సంతోష్, కృష్ణయ్య, రుక్మిణమ్మ, జానకిరామ్, సతీష్, తిలక్, శ్రీధర్, రవి, రాజు, బాలస్వామి, శ్రీదేవి, శ్రీలత, శ్రీరంజని, నరేష్, బలరామ్, కృష్ణ, శ్రీకాంత్, బాలరాజు, రామ్, రాజు, రాజేష్. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి నుంచి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. కర్నూలు రాంబొట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ వారి కుటుంబ సభ్యులు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచిలో తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. చెట్టు కింద ప్లేడర్ చిత్రం నుంచి సంగీతం సమకూర్చిన వారు ఇళరాజా. కోరిన వారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారేపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాసా నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, జోగ ప్రమోద్, విజయరాణి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇళ్ళరాజ సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే యశ్దాస్ బృందం ఆలపించిన గీతం దళపతి చిత్రం నుంచి. కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, కర్నూలు చిత్తారు వీధి నుంచి రాముడు, సావిత్రి, విజయరూపాల్, లోకేష్, వెంకటేష్, మహేష్, ఇల్లేష్, విజయలక్ష్మి, పార్వతి, తిమ్మప్ప, గౌతమి, మీనాక్షి, కౌశిక్, ఉదయ్, లుకిత, చేతన్, నవ్య, ఈశానాథ్ వారి కుటుంబ సభ్యులు.

ఇంతవరకు మీరు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 10 గంటల 10 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10 గంటల 20 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11 గంటల 15 నిమిషాలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కాసేపట్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తల వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన అమూల్యమైన విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్ ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇస్లియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బఢ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై, యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం

0: జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం యోగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలివిడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ది కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: గుండులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేసారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటది. దసరా నాటికి ఈ బ్రిడ్జి మీద ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ది కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో

రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద్ మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్ పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా హై. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే

0: चलाना सीख लेते हैं तो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है। साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है।
1: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునఃపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవర్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి.

దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కల్మానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్ లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 48వ శ్లోకం.

కౌంతేయ. కుంతీపుత్రుడవైన ఓ అర్జున, సహజం, స్వధర్మసిద్ధమైన కర్మను సదోషం అపి, దోషాలతో కూడి ఉన్నా సరే, న త్యజేత్, వదిలిపెట్టరాదు, హి, ఎందుకంటే సర్వారంభాహ, స్వీయ కర్మలు పరకర్మలు కూడా అగ్నిహి అనగా

నిప్పు, ధూమేన ఇవ పొగతో వలే, దోషేణ దోషంతో ఆవృతాహ అనగా కప్పబడి ఉన్నాయి.

అర్జున, నిప్పును పొగ కమ్మినట్లుగా సృష్టిలో ప్రతికర్మను అనగా స్వకర్మను పరకర్మలను కూడా ఏవేవో దోషాలు ఆవరించి ఉండనే ఉంటున్నాయి. అందువల్ల సాధకుడు తనకు స్వధర్మసిద్ధంగా సంక్రమించిన కర్మలో దోషాలున్నా సరే దానిని విడిచిపెట్టరాదు. సర్వకర్మ పరిత్యాగం చేతనైన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్లే జ్ఞాననిష్ఠులు. అలా ఎవరైనా ఉండగలిగితే అది ఉత్తమోత్తమమైన విషయం. కానీ ఈ ప్రకరణంలో జరుగుతున్నది వారిని గురించిన చర్చ కాదు, జ్ఞాన నిష్ట లేని వారి గురించి మాత్రమే ఇక్కడ భగవానుడు చర్చిస్తున్నాడు. అందువల్ల వీళ్ల విషయంలో పాపకరమైన పరధర్మాన్ని ముట్టుకోవద్దు, నీ స్వధర్మంలో దోషాలున్నా వదిలిపెట్టవద్దు అనేదే భగవానుడి సిద్ధాంతం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్యాపూర్ణం. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహిస్థలిన్, ప్రపంచ యోగా దినోత్సవ సందర్భం. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చగారులు గుంటూరు. ఆగ

ఉద్యోగమేవుచు తోడయ్యనను పూసుఖంబులు. అంతేకాదు ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి.

భూమి చెరింపక ఆత్మశుద్ధికై యోగమున ఆశ్రయింప మహిమోన్నత సౌఖ్యము పొందవచ్చు. ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహిస్థలిన్. శ్రీ మల్లాది నాంచారయ్య గారు, బెలపూర్, నవీ ముంబై. రాగము విడుమయ్యనిక రాజస భోజనమందు ఒప్పగా ఆగము యవ్వు జీవనము ఆపకయున్నను అన్ని మెక్కుటన్ సాగుము స్వాస్థ్యమొందగను స్వామి పతంజలి యోగ సూత్రముల్ ఆగక నేర్చి చేయుమిక హాయిగ దేహము అందముంద ఆభోగమె రోగముల్దునిమి. భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. యోగి హృదబ్జమందున నియోజితులైన మహేశ ముఖ్యులు.

నిమి సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. సాగిడి యోగ సాధనల సంపద జాతుల రూపురేఖలన్ వేగమే మార్చివేయుగద విశ్వ విపంచిన గొప్పరీతనన్ తీగయి విస్తరించినది దేశ విదేశములందు యోగమే భోగము రోగముల్ దునిమి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ. యోగము మార్గ గమ్యమ

పూర్వ శరీరము మనసంబు ఆ భోగము రోగముల్ దునిమి. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. యోగము జయుడి జనులు యోగ దినోత్సవము అపజేయుడి, యోగము జేయగల్గుదది యుక్తి అపూర్వము వస్తు ప్రాప్తియున్, యోగమే వృద్ధి హర్షణము ఉత్తమ ఔషధయుక్త భోగమాభోగమే రోగముల్ దునిమి. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. బాగును జేయు రోగముల బారిని జేరక యో

ఏర్పడ దేహము భోగమబునే భోగమే రోగముల్దునిమి. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. యోగము నిత్య సౌఖ్యముగా యోగ్యము నందుకొనంగ నెమ్మదిన్ సాగగ నేటి జీవనపు శైలికి నాచర్యంపయుక్తమౌ యోగ దినోత్సవం బున ప్రయోగముగా నది సల్ప మానవుల్ భోగమే రోగముల్దునిమి. శ్రీ రాయిప్రోల జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. యోగి పతంజలిచ్చెనుగ యోగ సుశాస్త్రము భాగ్యమై చనన్ వేగమే నిత్య సాధనను వేట్కగజేయుచురాసనం బులన్ జాగృత రీతి వేయగను స్వాస్థ్యము సౌఖ్యము కల్గు యోగ వైభోగమే రోగముల్దునిమి. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడు గారు, విజయవాడ. సాగుచు దీర్ఘకాలముగ సత్తపమందున యోగ విద్యలం దాగిన శ్రేయముంది లిపి తాపసులెందరో సద్యశంబునన్ సాగిన బాటలో మనము సద్గతులందగవచ్చు. దివ్య సద్భోగమే రోగముల్దునిమి. భూరిగ శాంతినిడుం మహీస్థలిన్. శ్రీ ఎలన్రాజు దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు. యోగకు మించి లేదు పరమౌషధమెందును ప్రాణికోటికిన్ కాగల కార్యముల్ ప్రగతిగాంచును కాయము నిల్వ పుష్టిగన్ బాగుగా యోగజేయుచును పౌరులు జూపగ శక్తియుక్తులన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. మూగిన దుష్ట మార్గముల మూలములన్ పెకలింప ఆత్మలో దాగిన దైవమున్ గనగ దర్శనమొందగ సత్యరూపమున్ ఆగని కోర్కెతో జనులు హర్షముగూర్చెడి యోగ విద్యకున్ సాగిల మృక్కి నేర్వగును సాగుడు ముందుకు దాని నేర్చినన్ భోగమే. శ్రీ కూచిపాట శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. ప్రేగులు శుభ్రమై చెలగు పీల్చిన వాయువు రక్తశుద్ధి

రోగముజే సిడి దేహి ఎప్పుడూ భోగమే రోగముల్ దునిమి భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం. వేగమే నిత్య కర్మలను పృథ్విని సత్వరవాచరించి యోగాగరిమం జనాళి ఘనఖ్యాతి లభించడి సత్ఫలం గునన్ రాగల ధర్మకార్యముల రమ్యతరంబుగనందునట్టి ఆభోగమె రోగముల్దునిమి. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు, హైదరాబాద్. యోగమే సర్వకాలముల యోగ్యత పెంచును మనవాళికి బాగుగా స్వాస్థ్య సంపదను వర్ధిలజేయుచు శక్తినిచ్చుగా.

శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. దాగిన గూఢ కుండలిని తట్టుచులేపిన యోగ విద్యతో జాగ్రతమౌను చేతనము శక్తి పదింతలు హెచ్చి గొప్పవారై గుణతంత్ర వైభవము రాజులు. యోగమే సుప్రజాళికిన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ కామరాజ్ సుధాకర్ గారు బెంగళూరు. రోగములు ఎక్కువయ్యి ఇలా రుగ్మత నొందగా మనవాళికిన్ యోగ దినోత్సవమును సయోధ్యత పెట్టే ప్రధాని మోదియం. రాగల రోజులందునను రక్షణ గూర్చును యోగ సాధనా భోగమే రోగముల్దునిమి. శ్రీ శారదా మంచిరాజు గారు విజయవాడ.

అన్నదియు చక్కని దార్ఢ్యము పొందగలిగినన్ యోగక్రియందు నీ కృషి యోగ్యత పెంచును నెలవారికి ఆగగ చేయు యోగమననాయువు పెంచడి యుక్తిగాదే ఆభోగమె రోగముల్దు నిమి. శ్రీ కసి శ్రీగారు రాయపేట. వేగమె నిత్య కర్మగను వేకువ ఛామున నిద్రలేచి తా సాగి నిటారుగా నిలిచి చాపిన చేతుల రెంటి చేర్చి తారాగుచునుంటి పాదమున ఆసనమేసిన దక్కునట్టి వైభోగమే రోగముల్దు నిమి. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. వేగమ నిద్ర మేల్కొనుచు వీడక దేహ పరిశ్రమాదులన్ సాగగ జీవనమ్మెపుడు సౌఖ్యమే దైహిక శక్తి చేతనే ఊగును డోలివలే మది యోగపు సాధన చేయగాను నాభోగమే రోగముల్దునిమి. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు తణుకు. జాగృతి పొందునట్టి ఘనశాంతి విరాజిత సత్యవాక్కులన్ రాగసుధారసమ్ముల విలక్షణ యోగము పుట్టు పెంపునన్ వేగమె సద్గుణాకృతుల వృద్ధిని పొందగ సంతసించు ఆభోగమె రోగముల్దునిమి. భూరిగ శాంతినిడున్ మహిస్థలిన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. దాగి శరీరమందు పరితాపము గూర్చుననేక రుగ్మతల్ లోగును యోగ సాధనకు లోకులు చేయగ నిచ్చరీతికన్ యోగ సనాతనం బగు ప్రయోజనకారక ఔషధంబుగా భోగమే. కుమార్ శ్రీ వేదత్రి గారు బెంగళూరు. యోగము చిత్తవృత్తి నిల ఓపిక నాపును దైవచింతనన్ యోగము అంతరాంతరమహోద్యమ రూపపు శిల్పియే అగున్ యోగము మూఢ చిత్తమును యోగ్యతనందగ రూపుదిద్దుటం భోగమే. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం. సాగగ జీవయాత్ర సుఖ సౌఖ్యములెల్లడ విస్తరింపగా జాగొనరింపకన్ సలుపు చక్కని సాధన భాగ్యదాయియై భోగమె రోగముల్దునిమి. భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. బాగని ఎంచు యోగమున భారతదేశము విల్గు స్వాస్థ్యమై. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. యోగమనంగ కాయమును ఉల్లమునాత్మను సంగడించునా యోగము మానవాళికిది ఓషధి వంటిది పెంచురాయువున్ యోగము జేయు మానసమునూరటనొందగ శక్తినిచ్చు ఆభోగమే రోగముల్దునిమి. శ్రీ కె ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా. యోగ ప్రయోజనాలను ప్రయోగములందున దిల్పిరెందరో సాగడి సంతసంబు మనసందున నిల్పును సాధనానా బాగోగులతో శరీరమును గుట్టుగా పట్టును పెంచు యోగము భోగమే రోగముల్దునిమి. శ్రీ రాకుమార్ గారు గోదావరి ఖని. యోగముతో సమానమగు అద్భుత పుణ్యఫలంబున

జిలజేసెడి సిద్ధయోగమౌ భోగమే రోగముల్దునిమి. శ్రీ పశుమర్తి భగవంతం గారు, పెదపురోలు, కృష్ణా జిల్లా. ఆగము నిండియున్న నిజ యాంత్రిక తాంత్రిక ఇజ్జగంబునన్ రోగపు బారినింబడక రూఢిగనొంద నిరోగతత్వమున్ రాగ సరాగ యుక్త జనరంజిత యోగము సేయ రండి ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నరసాపురం.

గయు కాయ కష్టమునుద్ధతి నొందునుపవాస దీక్షలున్ రోగము బారజేయుగన లోకులకున్ వరమద్దిగాన తద్భోగమే రోగముల్దు నిమి. శ్రీ ఏ సీతారామాంజనేయ మూర్తి గారు నరసాపురం. వేగము హెచ్చే లోకమున విజ్ఞత సౌఖ్యములెన్నో వచ్చే ఈ రోగము తోడ జీవనము లోటుగా గన్పడే యోగ యొక్కటే నా గమనింపులో జనుల నాణ్యత నిల్పును. యోగయుక్తమో భోగమే రోగముల్దు నిమి. శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. రాగము ద్వేషముల్పెనగి లాఘవమన్నది కానరానివే రోగ పరంపరక్రమిత లోకముగావగా మార్గమొక్కటే యోగమునాచరించుటయు యోగ్యము దివ్యము దైవదత్తమా భోగమే రోగముల్ దునిమి. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. జాగును సేయకున్ తనువు సాధన జేయుము యోగ పద్ధతిన్ రా

నామున్ భోగమే రోగముల్దు నిమి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. రోగములేని జీవనము లోకమునందున భోగమేయగున్ యోగులు నేటి కాలమున యోగ బలమున శక్తిమంతులై సాగుచు కానవచ్చెడిని చక్కని యౌగిక మార్గమైన ఆ భోగమే రోగముల్దు నిమి. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. ఆగమైన రుగ్మతల నాపగ శక్యమే భూతలంబునన్ క్రాగి చరించు వారలటు గ్రస్తము గాదగు నిక్కమీయదా. రోగిణ కోర్కులేని ఎడ రూఢము హాసమొందునన్ భోగమే రోగముల్దు నిమి. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్త, అమెరికా. తూగక యోగ పద్ధతిగా తోచిన రీతిగా సామరౌగనే బాగుగనుంచుకాయమని ప్రాజ్ఞులు పల్కుదురెల్లవేళలం కాగను దానినాచరణ గట్టిగా పట్టుగా చేయువారికే భోగము. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి.

యోగమే శ్వాస మార్గమున ఊపిరిలాడును. జీవి యోగపుం భోగమే రోగముల్దునిమి. శ్రీమతి మహీధర శేషరత్నం గారు గుంటూరు. యోగము చేయుచుం మది నియోగము జేయగమనవాళికి ఆగము చెందకుండగను యాతన పొందక శుద్ధియై సదా భోగిగమారదే మనసు భోగము నీడల సౌఖ్యమెట్లు ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి. సాగిన సాగకున్నతను సాధన యోగ పదంబు నుంచి నన్ను మ్రోగదు మృత్యుఘంటిక ఆరోగము మోదము శాశ్వతంబుయౌ జాగృతి సన్నగిల్.

స్టాలిన్ ఇట్లే పోరాటంలో పంపిన వారు శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ కేఎస్ఎన్ ప్రసాద్ గారు, బద్వేలు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, గుంటూరు రాయపురలో సీతారామ శర్మ గారు, భీమవరం మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్ రమణమూర్తి గారు, ఖమ్మం డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్ శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు నరసరావుపేట, పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు, సోమంచి పురుషోత్తం గారు తణుకు, సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, కూచుబట శ్రీనివాస శర్మ గారు చినపులివరు, రాయపురడు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, చావల విజయ్ గారు సిడ్నీ, కొత్తకోపు గోవిందరెడ్డి గారు హోసూరు, కుమార్ సోమంచి హృలేఖ గారు బెంగళూరు, కుమార్ సిహెచ్ హరిత్ గారు

0: గండికుంట బిఎల్ నరసింహం గారు నర్సాపురం, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్, ఎస్ లక్ష్మీనారాయణ గారు న్యూఢిల్లీ, కుమారి ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, టి దిలీప్ గారు బంటుమిల్లి, చింతలపాటి ఐచి గారు ఏలూరు, టి రవికిరణ్ గారు సీతారాంపురం, శ్రీనివాసులు శ్రీదేవి గారు గుజ్జనగొండ, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, శ్రీమద్ తులాల సవరమ్మ గారు అరసవెల్లి. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి, నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానంద శర్మ. తర్వాత వినండి, అన్ని వయసుల వారికి యోగా అవసరమే, శ్రీమతి బోలెం సామ్రాజ్యం దీపికాయోగి ప్రబంధ యోగి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: ప్రతి సంవత్సరం

0: ఐక్య సమితి 2014లో దీన్ని అధికారికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక సమతుల్యత కోసం మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి యోగా యొక్క విశిష్టతను గురించి వివరించడానికి మన స్టూడియోస్లో దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు, యోగా శిక్షకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు.
1: నమస్కారం అండి.
0: దీపిక యోగి గారు, యోగా వల్ల అసలు ఉపయోగాలు ఏమిటండి?
1: చాలా లాభాలు ఉన్నాయండి. మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం, అలాగే జ్ఞాపశక్తి బాగా ఉంది, టెన్షన్ లేకుండా ఉన్నాం, హాయిగా మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అని చెప్తూ ఉన్నారు విద్యార్థులు. మేము చదువుకునేటప్పుడు ధ్యానం చేస్తాం, ఆ ధ్యానంలో మెమరీ పవర్ బాగా పెరిగి 100కి 100% మార్కులు వచ్చినాయని తెలియజేశారండి. అలాగా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో.
0: ప్రబంధ యోగి గారు, అసలు శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ అంటుంటారు, ఏ రకంగా ఉపయోగాలు?
2: అంటే యోగా ద్వారా మనం ఏం చేస్తామంటే శరీరాన్ని వంచడం చేస్తూ ఉంటాం. పాదాస్థాసనము, ప్రాథమిక సాధన, త్రికోణాసనము, చక్రాసనము, ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క పార్ట్కి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటే నరాలు కదలిక బాగా జరుగుతూ ఉంటుంది. నరాల కదలిక ద్వారా రక్త సరఫరా బాగా జరుగుతూ ఉంటుంది. తద్వారా జీర్ణశక్తి, మల విసర్జన శక్తి ఇవన్నీ లభించడం ద్వారా, చక్కటి నిద్ర పట్టడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది యోగా.
0: దీపిక యోగి గారు, యోగా అనగానే ఆసనాలనే అనేస్తుంటారు, కాకుండా ఇంకా ప్రాణాయామాన్ని ఇలా కూడా ఉంటాయని అంటారు, వాటి గురించి కూడా చెప్పండి.
1: ప్రాణాయామం అంటే శ్వాస తీసుకుని వదలటం అనమాట. దీనిలో చాలా రకాలు ఉన్నాయండి. అన్నిటికన్నా కూడా నాడీ శోధన ప్రాణాయామం చాలా విశిష్టమైంది. ఎడ ముక్కు నుంచి తీసుకుని రెండు ముక్కులు బంధించి కుడివైపు నుంచి వదులుతాం. అలా 2-3 పర్యాయం చేస్తే శ్వాసకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి, దీర్ఘాయుష్ కలుగుతుందనమాట.
0: ప్రబంధ యోగి గారు, ఇప్పుడు ఈ యోగాని అందరూ చేయొచ్చు, అన్ని వయసులు వాళ్ళు చేయొచ్చు అండి?
2: 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు చేయొచ్చు అండి. వారికి చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ఎందులోపు అయితేనే బోన్ ముదరాలు కనుక ఎందులోపు ఎలా చేయము, 80 సంవత్సరాల తర్వాత చేయలేరు కనుక వారికి ఉండదండి. అలాగా ఈ రకంగా యోగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అండి.
0: 8 నుంచి 80 ఏళ్ళ వయస్కులు ఎవరైనా చేయ
2: ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు అందరూ చేయొచ్చు. చక్కటి శరీర ఆకృతికి, ఆరోగ్యానికి, ఆనందానికి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది.
0: వయోధికులు చేస్తే శరీరం సహకరించదు అంటారు కదా, నడుము వంగదు, మోకాళ్ళు వంగవు ఇలా అంటుంటారు కదా, మరి ఎలా వాళ్ళకి ఎలా?
2: అంటే మొదటిసారిగా వచ్చేవారు కుర్చీలో కూర్చోబెట్టి చేస్తామండి, వాళ్ళ మోకాళ్ళు వంపు జరగదు కనుక. కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు చేసిన తర్వాత వాళ్ళు కూడా కింద కూర్చొని సాధన అన్ని ఆసనాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటంటే నరాలు సాగటం మొదలవుతుంది, రక్త సరఫరా ప్రారంభమవుతుంది. ఆ రకంగా వాళ్ళు మళ్ళీ యోగాలో అన్ని ఆసనాలు చేయటానికి

0: వాళ్ళు కొంచెం సమయం పడుతుంది, అంతేగాని అన్నీ చేయగలుగుతారు. ఆ రకంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాం.
1: పిల్లలకు అంటే ఇప్పుడు 8 ఏళ్ల ప్రాయం నుంచి చేసుకోవచ్చు యోగా అని అన్నారు కదా,
2: అవునండి,
1: వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి?
2: ముఖ్యంగా విద్యార్థులకి యోగాకు వచ్చిన తర్వాత 4-5 రోజులకి బద్ధకం అంతా పోతుంది. తర్వాత ధ్యానము, ఈ ధ్యానాలు కూర్చోబెట్టి మేము చేపిస్తూ ఉంటాం కనుక జ్ఞాపశక్తి అమోఘంగా ఉంటుంది. విద్యార్థులు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాస్తారండి. కొంతమందికి ఎగ్జామ్ టైంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట యోగా చేస్తే. అలాగే మహిళలు వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా మేము ఈ 15 రోజులకి 10 సంవత్సరాలైంది ఇల్లు పూడ్చి తుడిచి, యోగాకు వచ్చిన తర్వాత నడుము వంచి ఇల్లు తుడుచుకోగలుగుతున్నాము, మెట్లు ఎక్కి పైకి వెళ్ళి కిందకి రాగలుగుతున్నాము, ఎంత దూరమైనా నడవగలుగుతున్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు పని మనుషుల మీద ఆధారం ఉండేది, ఇప్పుడు ఆధారం లేకుండా చేయగలుగుతున్నాం చాలా. అలాగే నెలసరి సమస్యలు అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కటి సాధన ఉంది, ఆ సాధన చేస్తే

0: విడుచుకోగలుగుతున్నాము, మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకి రాగలుగుతున్నాము, ఎంత దూరమైనా నడవగలుగుతున్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు పని మనుషుల మీద ఆధారం ఉండేది, ఇప్పుడు ఆధారం లేకుండా చేయగలుగుతున్నాం చాలా. అలాగే నెలసరి సమస్యలు అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కటి సాధన ఉంది, ఆ సాధన చేస్తే చక్కగా నడుము నొప్పి తగ్గుతుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది, తుంటి నొప్పి తగ్గుతుంది, సయాటిక నొప్పి తగ్గుతుంది. అలాగే నౌకాసనం ఉందండి, నౌకాసనం ఇది చేస్తే నెలసరి సమస్యలు బాగా తగ్గుతాయండి. చాలామందికి కూడా 20 రోజులకి 10 రోజులకి బ్లీడింగ్ కనిపిస్తుంది అంటారు. ఈ నెలసరిలో చాలా ఉపయోగం ఉందన్నమాట. మాకు నెలసరి సరిగ్గా వచ్చిందండి, ఎప్పుడు కూడా మానేయకుండా మేము యోగా చేస్తాము, నలుగురిని చేర్పిస్తాము అని చెప్తూ ఉంటారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
1: కొంతమంది మహిళల్లో సంతానం లేని సమస్య ఉన్నటువంటి, అంటే పురుషుల్లోనూ ఉంటారు మహిళల్లోనూ ఉంటారు.
0: అవునండి.
1: మరి ఈ యోగా వల్ల ఉపయోగాలు ఉంటాయా?
0: చాలా ఉన్నాయండి. సర్వాంగాసనము, విపరీతకరణి, హలాసనము ఇవి చేపిస్తాం. రోజు రోజుకి శరీరము నాజుగ్గా తయారవటమే కాకుండా సంతానం కలిగే భాగ్యం కూడా ఉంది.
1: సంతాన సాఫల్యానికి కూడా ఈ యోగా ఆసనాలు
0: ఉపయోగపడతాయండి. ఇంకా చాలా ఆహార నియమాలు పాటిస్తూ యోగా చేస్తే చక్కని పిల్లలు కూడా కలిగిన వారు ఉన్నారు, మాకు తెలియజేశారు అన్నమాట. మరి యోగా అంటే అంత మహత్యం ఉంది కనుక ప్రతి స్త్రీ కూడా యోగా చేయాలని నేను కోరుకుంటున్నానండి.
1: కొంతమంది థైరాయిడ్ సమస్య అంటారు మహిళల్లో.
0: అవునండి.
1: ఆ సమస్య అధిగమించడానికి యోగాసనాలు ఉపయోగపడతాయా?
0: ఉందండి. భుజంగాసనం ఉంది, ఆ భుజంగాసనం చేస్తే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరం కూడా నాజుగ్గా ఉంటుంది అన్నమాట.
1: ప్రబంధ యోగి గారు, ఈ యోగా చేయడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అండి?
2: నియమాలు మేము చెప్తూ ఉంటామండి. ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్తూ ఉంటాము. ముందుగా ఆహారం సాయంత్రం పూట త్వరగా తీసుకోమని చెప్తాము. 10 గంటలకల్లా నిద్రపోవాలి, ఉదయం 4 గంటలకి నిద్ర లేవాలి, 5 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది వారికి. ఈ 5 నుంచి 7 వరకు యోగా చేయడం ద్వారా వాళ్ళ పనులకు ఆటంకం లేకుండా ఉండే సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం. నియమాలు అంటే ఆహార నియమాలు చెప్తూ ఉంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మంచినీరు ఎన్ని తాగాలి, ఇవి పాటిస్తూ ఉంటేనే మన శరీరానికి యోగా ఆహార నియమాలు రెండు ఉపయోగపడుతూ ఉంటాయి. రెండు రెండు పట్టాలలాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా యోగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ వస్తే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది.
1: కొన్ని ముఖ్యమైన ఆసనాల వల్ల కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అని అంటుంటారు.
2: ఇప్పుడు చక్రాసనం ఉందండి. చక్రాసనం చేస్తే ఏమవుతుందంటే గుండెకి సంబంధించినటువంటి సిరలు, ధమనలు, అక్కడ ఉన్నటువంటి నరాలు, రక్తము, పంపింగు, ఇవి పోడికలు జరగటం చాలా ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఎప్పుడైతే చక్రాసనం మనం చేపించామో వాళ్ళకి ఆ పోడికలన్నీ అయిపోయి రక్తం పలచబడి ఫోర్స్గా అంటే పంపింగ్ బాగా జరగటము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా గుండె జబ్బుని మనం తప్పించుకోవచ్చు. అలాగే మనకి పాదస్థాసనం ఉంటుంది, ఉదరం బాగా ఉంటుంది, ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చక్కగా వంగగలుగుతాం. వెన్ను నిటారుగా ఉంటుంది, వెన్నుకు పనికి వస్తుంది. ఒక ఆసనము 4-5 రకాల ప్రయోజనాలు చేకూరుతూ ఉంటుంది అన్నమాట.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కనీసం 7-8 మందికైనా బీపీ షుగర్లు చెబుతున్నారండి. ఈ యోగాసనాల వల్ల బీపీ షుగర్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయండి?
2: బీపీ చాలా ప్రమాదమైనదండి, అది చాలామందికి తెలియట్లేదు. బీపీ అంటే ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ కంట్రోల్లో ఉండాలంటే యోగాసనాలు చాలా బాగా పనిచేస్తాయి. మనం చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఆసనాలు చేయొచ్చు. ఉప్పు ఎక్కువగా వాడడం వలన బీపీ వస్తుంది, ఉప్పుని చాలా తగ్గించి వాడమని చెప్తాం. కారం ఉప్పు తగ్గించండి, కోపం తాపం పోతాయండి. ఇలాగా మేము రోజుకొక విషయాన్ని చెప్తూ ఉంటాం. నూనె వాడకం ప్రాణ సంకటం, తేనె వాడకం ప్రాణ పోషకం, ఇలాగ చెప్తూ ఉంటాం. జలపానం చేయండి, జబ్బులను పోగొట్టండి. ఒక్క జలపానం ఎక్కువగా చేయడం ద్వారా ఎన్నో రకాల జబ్బులు పోతాయని, ఆకుకూరలు కాయగూరలు ఇవి తీసుకోవడం ద్వారా మంచిదని, ఇవన్నీ రోజుకొకటి మనం చెప్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ వాళ్ళకి ఆహారంలో జాగ్రత్తలు చెప్తూ ఉంటామండి. వాళ్ళకి మనసులో నాటుకుపోయి ఇంకా అవి పాటిస్తూ ఉంటారు. ఆ రకంగా ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఉంది.
1: అలాగే కొంతమంది మామూలుగా గ్యాస్ ట్రబుల్ అని చెప్పి బాధపడుతూ రకరకాలుగా ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారు. ఈ యోగాసనాల వల్ల ఈ గ్యాస్ అనేటువంటి

0: సమస్య కూడా కొంచెం ఉపయోగం ఉంటుందండి.
1: మనం తీసుకున్న ఆహారం ద్వారా గ్యాస్ పొట్టలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ గ్యాస్ పైనుంచి వస్తే తేనుపు, కింద నుంచి వస్తే ఇంకొక పదం చెప్తూ ఉంటారు. ఇది పవనముక్తాసనం చేపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే వీరు పవనముక్తాసనం చేశారో పొట్టలో ఉన్న గ్యాస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు శరీరంలో ఉన్న గ్యాస్ని బయటికి నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు వారికి ఆసనం బాగా చేస్తూ ఉంటే. అన్ని ఆసనాలతో పాటు అది కూడా చేపిస్తాం.
0: మామూలుగా ఆసనాల్లో శీర్షాసనం అనేటువంటిది చాలా గొప్పది, సర్వాంగాసనం ఇంకా మంచిది అని ఇలా అంటారు. సర్వ అంగ ఆసనం అని ఆ పేరులో తెలుస్తోంది.
1: అవును, సర్వ అంగాలకి ఆసనం అది. సర్వ అంగాలకి ఆసనం గనక అది వేయగలగాలి. వీరు వచ్చిన తర్వాత ఒక 3 వారాల తర్వాత వేయగలుగుతారు. 3 వారాల లోపల వేయలేరు. సర్వాంగాసనం వేసిన తర్వాత, అది బాగా వచ్చిన తర్వాత, ఇంచుమించు శీర్షాసనము ఎలా ఉందో సర్వాంగాసనం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది తల అడ్డంగా ఉంటుంది. శీర్షాసనంలో తల నిలువుగా పెట్టి చేస్తాం. శీర్షాసనం అందరూ చేయకూడదు. వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, కళ్ళకు ఆపరేషన్ అయిన వారు, గుండెకి స్టెంట్లు వేయించుకున్నవారు, ఇలాంటి వారికి చూసి వాళ్ళకి శీర్షాసనం చేయించకుండా సర్వాంగాసనం ఇవన్నీ అందరూ చేయొచ్చు.
0: అమ్మా, కొన్ని ఆసనాలు వేయకూడదు అంటే వాళ్లకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి. ఇప్పుడు కొంతమంది నడుము నొప్పి వాళ్ళు ఉంటారు,
1: అవును.
0: మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఉంటారు, స్పాండిలైటిస్ మెడ పట్టేసిన వాళ్ళు ఉంటారు, ఫలానా ఫలానా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్పి ఏమైనా ఉంటాయండి?
2: ఉన్నాయండి. సర్వాంగాసనం చేయకూడదు. సర్వైకల్య స్పాండిలైటిస్ ఉన్న వారు చేయకూడదు. అలాగే విపరీతకరణి, హలాసనము, శీర్షాసనము ఇవి వేయకూడదు. ఎప్పుడైనా సరే యోగాసనాలు ఎప్పుడు కూడా గురుముఖంగా నేర్చుకోవాలండి. ఒక నెల రోజులు గురుముఖంగా నేర్చుకుంటే తర్వాత ఎలా వేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, అవన్నీ తెలుస్తాయి అన్నమాట అనుభవపూర్వకంగా. యోగాకు రావటమే మహాభాగ్యం. యోగాకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు సమస్య ఉందని. ఆ సమస్యను బట్టి ఈ ఆసనం వేయండి, ఈ ధ్యానం చేయండి, ఈ ఆహారం తీసుకోండి అని చెప్తాం. అట్లా చేయటం వలన వారి సమస్యలు తగ్గుతాయండి. పాదహస్తాసనం చేపిస్తాము, కొంత సమస్య తగ్గుతుంది. అలా త్రికోణాసనం చేపిస్తాం, నడుము సన్నబడుతుంది, శరీరం నాజుగ్గా ఉంటుంది, శరీరంకి ఉత్సాహం వస్తుంది. అలా ఉంటుందండి యుక్త వయసు వాళ్ళకి.
0: మెనోపాజ్ స్టేజ్లో మహిళలు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే మానసికంగా కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు,
2: అవునండి.
0: వాళ్లకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి?
2: వాళ్ళకి యోగా అనేది పూర్వజన్మ సుకృతం అనమాట. వాళ్ళు కనుక యోగాకు వస్తే ఒక 15 రోజులకి హార్మోన్సు బ్యాలెన్సు సరిగ్గా వచ్చి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నెల రోజులు అయ్యేటప్పటికీ 60 వయసు వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉంటారో అలా నడవగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి.
0: యోగా వల్ల అన్ని వయసుల వారికి అంటే 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎన్నో రకాల మానసిక శారీరక లాభాలు ఉంటాయని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చినటువంటి నినాదం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి నినాదం కూడా మనకి ఇచ్చారు. మన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగా ప్రపంచ దేశాల్లో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అనేటువంటిది చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: నమస్కారం అండి, ధన్యవాదాలు.
3: శ్రీమతి బోయం సామ్రాజ్యం దీపికా యోగి ప్రబంధ చర్చ కార్యక్రమం ప్రత్యేకతో మీ వెంకటేశ్వరులు ఉదయం ఇక్కడ కార్యక్రమం ఇంకా సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాప్రత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ ప్రకృతితో

0: సమరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: ఇస్ మహాసమ్మేళన్ మే భవిష్య కే ఏసే సమగ్ర కార్యయోజన బనేగీ జో దేశ్ కే జనజాతీయ సమాజ్ కో రాష్ట్రీయ ప్రగతి కే ప్రముఖ భాగీదార్ కే రూప్ మే సశక్త కర్నే మే సహాయక హోగీ. తేజ్ భాగతి దునియా మే సమాజ్ కే హర్ వర్గ కీ ఆధ్యాత్మిక శుచితా బహుత్ మహత్వపూర్ణ హో జాతీ హై. మే బ్రహ్మా కుమారీ సంస్థా కో ఇస్ మహత్వపూర్ణ పహల్ కే లియే హార్దిక్ బధాయి దేతీ.
2: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్దిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर, और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है సర్కార్ ఉస్కే సాత్ ఖడీ హోతీ హై.
0: ఢిల్లీలో నిర్వహించిన 26 అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సీఆర్పీఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
4: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. In this context, I am appreciating our Honorable Prime Minister.
5: Yes.
4: First time, not only is following yoga, he convinced United Nations to make it as a event, Yoga International Day. Today, 190 countries are going to participate yoga. That is our gift.
0: ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు.
2: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి

0: ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
2: ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతరపంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓ అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
2: మహారాష్ట పుణేలోని రంజన్గావ్ మహారాష్ట పారిశ్రామిక అభివృద్ది సంస్థ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
3: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2: ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని

0: రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు.
2: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 points పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు వారికి.
0: ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తలసైనిక శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది.
1: మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ పేర్కొన్నారు.
0: తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: వార్తావాహిని ఇంతటితో సమాప్తం.

0: Bharati FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఈ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, అలాగే మానసికమైనటువంటి బలం, ఈ అంశాలు మనకు ఎంత ముఖ్యము అనేటువంటి విషయాలను ప్రతిబింబించేటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. అంటే మనకి కనుక శారీరక దృఢత్వం ఉంటే మనం ఏదైనా సాధించగలం ఫస్ట్ థింగ్ అనే విషయాన్ని మనకి చూపిస్తుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి సై సినిమా అనమాట. కేవలం రగ్బీ ఆట చుట్టూ తిరిగేటువంటి స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు ఈ సినిమా. యోగా ద్వారా మనకు నేర్పేటువంటి శారీరక మానసిక సమతుల్యతకు ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు. అండ్ కాలేజ్ ని కాపాడుకోవడానికి విద్యార్థులంతా కూడా ఆట కోసం సిద్ధమవుతారు. అండ్ ఎలా అయితే మనకి యోగాలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్టామినా ఎంత ముఖ్యమో, ఇలా ఆట ఆడడం వల్ల మనకి ఎలాంటి ఫిట్నెస్ వస్తుంది అనేది చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోకస్ డిసిప్లిన్ కూడా. సినిమాలో అప్పటి వరకు గొడవలు పడుతూ ఉంటారు రెండు గ్రూపులు, కానీ వాళ్లను వాళ్లు నియంత్రించుకొని మనసును ప్రశాంతంగా ఉంచి ఒకే లక్ష్యం వైపు నడిపించేటువంటి ఫిలాసఫీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ టీమ్ యూనిటీ, అండ్ అంటే ఇక్కడ టీమ్ యూనిటీ అంటే అందరు టీమ్ అని కాదు, మనమే, మన శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి. విడివిడిగా ఉంటే మనం బలహీనలం, కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సినిమా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ ఇలా మరి ఈ యోగా దినోత్సవం సందర్భంగా సై సినిమా స్ఫూర్తితో మనమంతా కూడా ఇలా శారీరక ఫిట్నెస్ వైపు అడుగులు వేద్దాం అంటూ మనకైతే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇలాగా ఎన్నో సినిమాలు ఉన్నాయి మన తెలుగులో, అయితే వాటిలో మనం కుదిరినన్ని సినిమాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం వాటన్నిటి గురించి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: పంతం పంతం పంతం పంతం నీదానాదా హై సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హై

0: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి ఈ యోగా అనేది జస్ట్ ఓన్లీ ఫిజికల్ గా మనం చేసేటువంటి యోగా మాత్రమే కాదండి, మనం ఆడేటువంటి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ని ఇస్తాయి. సో ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి మరో హిట్ సినిమా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అండ్ ఈ సినిమాలో మనకి బాక్సింగ్ నేపథ్యంలో మనైతే హీరో చూపిస్తారు కదా. సో ఈ బాక్సింగ్ తో పాటు శ్రమ, పట్టుదల, ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో చాలా అద్భుతంగా చూపించారు. అండ్ క్రమం తప్పకుండా మనం చేసేటువంటి సాధన ఏదైనా కూడా మనల్ని విజయానికి చేరువ చేస్తుందని చెప్తుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాతో పాటు ఇలాగే అంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, మన ఆశయం వైపు మనం అలా పరుగులు తీస్తూ ఉండాలి లేదా శ్రమించాలి వాటి కోసం అనేటువంటి నేపథ్యంతో వచ్చినటువంటి మరొక సినిమా ఒక్కడు. సో ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే కబడ్డీ మైదానంలో పరుగులు తీసినటువంటి అజయ్ అనే యువకుడు తన తండ్రి ఆశయాలకు భిన్నంగా కబడ్డీలో రాణించాలని కలకంటాడు. అయితే క్రీడల పట్ల అంకిత భావం, కఠినమైనటువంటి సాధన, ఆత్మవిశ్వాసం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఈ చిత్రం మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదండి, మనకి మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఎంత ముఖ్యం, అండ్ వీటితో పాటు శారీరక దృఢత్వం ఇవన్నీ కూడా ఎలా ఇంపార్టెంట్ అనేటువంటి చెప్పే సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రం నుంచి కౌసల్య గారి వాయిస్ లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: FM 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటాం కదా, మరి ఇలా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి. ఇలా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చినటువంటి మరొక సినిమా తమ్ముడు. సో ఈ సినిమా మనం కనుక చూస్తే ఇందులో ఫిట్నెస్ కోసమే కాదు, కఠోర శ్రమ

ఉంటుంది, క్రమశిక్షణ. సో వీటన్నీ కూడా యువతకు ఎలా ఉంటాయి అంటే, యువతను ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి పట్ల ఆసక్తిని పెంచినటువంటి చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిస్తే, ఇలాంటి సినిమాలు చూసి, ఒక్కడు సినిమా కానివ్వండి, తమ్ముడు సినిమా కానివ్వండి, అండ్ భీమిలి కమడి జట్టు, ఇందాక నేను చెప్పినటువంటి సినిమాలు, అమ్మ నాన్న ఓ తమ్ముడమ్మాయి, సో ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది యూత్, అవును నిజంగా మనం కూడా ఇలా ఫిట్ గా ఉండాలి, లేదంటే ఇలా మన దేశం కోసం కానివ్వండి, లేకపోతే మన కోసం, మన ఫ్యామిలీ కోసమైనా సరే, ఇలాంటి స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నవాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఉంది. అలాగే పేరెంట్స్ కూడా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి నిజంగానే ఒకవేళ వాళ్ళ పిల్లలు ఇలా బాక్సింగ్ లో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇలాంటి నాన్న నేను ఈ గేమ్ నేర్చుకుంటాను, లేకపోతే నేను ఇది నేర్చుకుంటాను అన్నప్పుడు వాళ్ళని వద్దు అని చెప్పి అనకుండా, ఎస్ నిజంగా నువ్వు కూడా చేయగలవు అంటే ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నటువంటి మరికొన్ని సినిమాలు కనుక చూసుకున్నట్లయితే, భీమిలి కబడ్డీ జట్టు, సో ఈ చిత్రంలో ఒక గ్రామీణ క్రీడ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమా అనమాట మనకి. అండ్ ఈ సినిమాలో క్రమశిక్షణ, నిరంతర సాధన, శారీరక దృఢత్వం యొక్క ప్రాధాన్యతను మనకు ఈ సినిమా చూపిస్తుంది. అలాగే బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రం గురు. సో ఇందులో అబ్బాయిలు మాత్రమే కాదండి, అంటే హీరోస్ కి మాత్రమే కాదు ఫిజికల్ ఫిట్నెస్, అమ్మాయిల్లో కూడా మెంటల్ టఫ్నెస్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, ఎంత అవసరమైనటువంటి అద్భుతంగా చూపిస్తుంది అనమాట ఈ సినిమా. అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు మరికొన్ని అయితే ఉన్నాయి తెలుగులో. సో వాటన్నిటి గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం, మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ తమ్ముడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరిలా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, చక్కగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అని చెప్పినటువంటి సినిమాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో తెలుగు సినిమా చరిత్రలోనే హాకీ క్రీడను ప్రధానంగా తీసుకుని చూపించినటువంటి అరుదైన చిత్రాల్లో ఒకటి ఏ1 ఎక్స్ప్రెస్. సో ఈ చిత్రంలో కూడా క్రీడాకారులకు అవసరమైనటువంటి ఫిట్నెస్, స్టామినా అండ్ టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇవి క్రమశిక్షణ వీటన్నిటిని కూడా చక్కగా చూపించారు. అండ్ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేటువంటి సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందన్నమాట. అలాగే జెర్సీ ఈ చిత్రానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ అనేది అవసరం. సో 36 ఇయర్స్ లో అందరూ కెరీర్ అయిపోయింది అనుకునేటువంటి టైంలో హీరో నాని క్రికెట్ పిచ్ పై రీఎంట్రీ ఇస్తాడు. సో బాడీ సపోర్ట్ చేయకపోయినా కఠినమైనటువంటి రన్నింగ్ వర్కౌట్స్ తో ఫిట్నెస్ ను సాధిస్తాడు. అండ్ యోగా అనేది అంటే వయస్సుకి సంబంధం లేకుండా, అంటే వయస్సు అంటే ఈ వయసు వారే చేయాలి, ఆ వయసు వారు చేయకూడదు ఇలాంటివి ఏం లేకుండా, జస్ట్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనల్ని మనం బిలీవ్ చేస్తానో అప్పుడు వీటన్నిటిని ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అనేది నిరూపిస్తుందన్నమాట ఈ చిత్రం జెర్సీ. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు తెలుసా ప్రోగ్రామ్ కూడా రెడీగా ఉంది మరిన్ని మంచి మంచి విషయాలతో, సూపర్ సాంగ్స్ తో. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సంగీతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ మరి ఈ రోజును కూడా జరుపుకుంటున్నాను అనమాట. అండ్ సంగీతం అనేది మనసుకు ఎంత ప్రశాంతతనిస్తుంది, ఒత్తిడిని ఆందోళన తగ్గించడంలో మ్యూజిక్ అనేది బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుందని సైంటిఫిక్ పరిశోధనలు చెబుతున్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా చాలా మంది వృత్తిపరంగా గాయకులే కాదు, ఎవరైనా సరే సంగీతం నేర్చుకోవచ్చు, పాడచ్చు. అండ్ మనలో కూడా చాలా మంది బాత్రూమ్ సింగర్స్ కూడా ఉంటూ ఉంటారు కదా, సో వారందరికీ కూడా సంగీతం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి యోగా ఎంత అయితే ఇంపార్టెంటో సంగీతం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ, మరి సంగీతానికి యోగాకి కనెక్షన్ ఏమన్నా ఉందా అని తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేయబోతున్నాం అనమాట. మరి మనమైతే ఈ రోజు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక లవ్లీ ట్రాక్ తో ఎస్పీ బాలుగారి వాయిస్ లో. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం, యోగా అండ్ మ్యూజిక్ ఇవి రెండు ఎలా కనెక్టెడ్ అబ్బా అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుందాం.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం కదా. అయితే సంగీతం అండ్ యోగా ఈ రెండు కూడా మన శరీరానికి మనసును కనెక్ట్ చేస్తాయన్నమాట. అండ్ సంగీతానికి భాషా భేదాలు లేవు. మనుషుల మధ్య సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక్కటి చేసేటువంటి అద్భుతమైన శక్తి సంగీతం. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతత ఇచ్చేటువంటి సంగీతం అమృతం అని చెప్పచ్చు. అండ్ యోగా సంగీతం అనేది వేర్వేరు కాదేమో అని అనిపిస్తుంటుంది నాకు, ఎందుకంటే ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు ముఖాలుగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో సంగీతాన్ని ఒక యోగ సాధనగా భావిస్తారు. ఓంకారం అంటే ఓం చాంటింగ్, మీరు కనుక అలా చాంట్ చేస్తుంటే ఆ శబ్ద తరంగం ద్వారానే ధ్యానం మొదలవుతుంది. అండ్ అలాగే యోగాలో శ్వాస ప్రక్రియ ఏదైతే బ్రీతింగ్ అనేది లయబద్ధంగా సాగుతుందో, అలాగే సంగీతంలో కూడా శృతి లయలు అలాగే ఉంటాయి. మన శరీరంలో కూడా శ్వాస లయ అలా ఉంటుందన్నమాట. అండ్ మన శరీరాన్ని ఫిట్ గా ఉంచితే సంగీతం మెదడును ప్రశాంతత పరుస్తుంది. సో ఈ రెండు కలిస్తేనే కదండి మరి మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, ఏమంటారు? అండ్ ఇంకా మరి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సంగీత సాహిత్య సమలంకృతే అంటూ స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి. అండ్ వింటూ ఉండండి. ఇలాగే మరి మనమైతే మాట్లాడుకుందాం మరి యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ ఉన్నాయా అనే విషయం గురించి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: विविध भारती एफएम 101.3।
1: उफ, इंटी पनंता नेने चेयाल्सी उंटुंदी। क्लीनिंग, शॉपिंग, ओ किलो शुद्धमैन उप्पु। శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరి సంగీతానికి యోగాకి ఏంటబ్బా కనెక్షన్ అనేటువంటి విషయం గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం కదా. సో యోగా మన శరీరం, మనసును, శ్వాసను ఒకే దారిలో నడిపించేటువంటి సాధన. అలాగే సంగీతం మన భావోద్వేగాలను సమతుల్యం చేసి మనసుకు ప్రశాంతతను అందించేటువంటి ఒక కళ. అందుకే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం, సంగీతం ఎప్పటి నుంచో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. యోగాలో మనం శ్వాసపైన దృష్టి పెడతాం కదండి, అయితే సంగీతంలో మనం లయపైన దృష్టి పెడతాం. శ్వాసకు లయ కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే యోగా సాధన సమయంలో కూడా మృదువైనటువంటి సంగీతం, అలాగే వేద మంత్రాలు, ఓంకార నాదాలు ఇలాగ ప్రకృతి ధ్వనులను వినిపిస్తాయి. అలాగే సంగీతంలో ప్రతి స్వరం మనలోని భావాలను తాగుతుంది. యోగాలో కూడా ప్రతి ఆసనం మన శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. సో ఒకటి మనసును, రెండవది శరీరానికి, ఇలా రెండింటికి వ్యాయామం అవుతుంది మనకు యోగా అండ్ సంగీతం ద్వారా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శృతిలయల నుంచి. ఇన్నిరాసులయునికి ఇంత చిలువ పురాసి అంటూ మరి ఈ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, ప్రతి ఆర్జే సమత.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అనంతరం వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు కొనసాగుతాయి. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన మూడు భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబుల్లలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో

0: మించిన మూడు భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికా దళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ లను ఒక ప్రధాన జాతీయ మిషన్ లో భాగంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మెరిటైమ్ ఇకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునికరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్ కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था, आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ద నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో

20,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషలో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడెదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కు చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సంగీతానికి యోగాకి ఉన్నటువంటి కనెక్షన్ గురించి అనమాట. సో మరి ఇంటర్నేషనల్ యోగా డేనే కాదు, ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కూడా అనమాట. అండ్ ఇంకొకటి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మన శరీరంలో ముఖ్యంగా 7 చక్రాలు ఉంటాయి, కుండలిని చక్రాస్ అంటాయి కదా, సో వాటిని అలా ఉంటాయని యోగా చెప్తుంది. అండ్ సంగీతంలో కూడా సప్తస్వరాలు అంటే 7 స్వరాలు ఉన్నాయన్నమాట. అంటే మన శరీరంలోని 7 చక్రాల ఫ్రీక్వెన్సీతో ఈ స్వరాలు కనెక్ట్ అయి ఉంటాయంట. అంటే షడ్జమం సా ఇది పాడినప్పుడు మూలాధార చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇలాగా నిర్దిష్టమైన రాగాలను ఆలపించినప్పుడు లేదా విన్నప్పుడు ఆయా చక్రాలు యాక్టివేట్ అయ్యి శారీరక రుగ్మతలు ఏవైనా ఉంటే అవి నయమవుతాయట. సో దీన్నే రాగా థెరపీ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే యోగా అంటే మనం కేవలం శరీరం మాత్రమే కదిలించడం కాదు, దాంతో శ్వాసను అనుసంధానం చేయడం కదండి. సంగీతం కూడా అలాగే, శబ్దాలను కాలంతో అంటే తాళం లయతో అనుసంధానం చేయడం. అండ్ ఒక గాయకుడు పాడుతున్నప్పుడు అతనికి తెలియకుండానే ఖచ్చితంగా కుంభక ప్రాణాయామం అంటారు, అంటే శ్వాసను నియంత్రించడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే సంగీత సాధన చేసే వారికి ఊపిరితిత్తుల సామర్థ్యం ఆయుష్ పెరుగుతుందని యోగ శాస్త్రం చెబుతుంది.

అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడు దివ్యేంద్ర కోసం మరొక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారి వాయిస్ లో సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి మనసులో మాట ఈ చిత్రం నుంచి.

ఎస్, మీకు తెలుసాలో యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యోగాలో చేసేటువంటి ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, సో ఇవన్నీ చేస్తున్నప్పుడు శరీరంలో వేగస్ నర్వ్

ఉంటుందన్నమాట. సో అది ఉత్తేజితం అవుతుంది, ఇది గుండె వేగాన్ని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే మనం శాస్త్రీయ సంగీతాన్ని విన్నప్పుడు లేదా మంత్రోచ్చారణ చేసినప్పుడు అది కూడా మన మెదడులో ఉన్నటువంటి ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడును అత్యంత లోతైన ధ్యాన స్థితిలోకి, అంటే ఒక మంచి మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకువెళ్తుంది అన్నమాట. అండ్ మరి సరిగ్గా చెప్పాలంటే మన శరీరాన్ని మనస్సును ఒక క్రమశిక్షణలో ఉంచేందుకు యోగా ఎంత అవసరమో అలాగే మనసుకు అమృతం పంచిపెట్టేటువంటి సంగీతం కూడా అంతే అవసరం. అండ్ మన నాదయోగ సంస్కృతి చెప్పినట్టు శృతి లయలతో కూడినటువంటి సంగీతం అలాగే శ్వాసపై ధ్యాస పెట్టే యోగా ఈ రెండింటి కలయికే సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి ఇవాళ్టి నుంచి మన దైనందిన జీవితంలో నిరంతరం యోగా సాధనను ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అలాగే మన మనసుకు హాయినిచ్చేటువంటి మంచి సంగీతాన్ని కూడా భాగం చేసుకుందాం. సో ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది, శారీరక దృఢత్వం సొంతం చేసుకోవచ్చు. ఏమంటారు? ఓకే కదా మరి. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమ. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

విధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రస విధులు కోమిదులు శృతిలయ సంగ

అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంత అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ గురిపెట్టింది. తాజాగా రష్యా లోపలికి దాదాపు 2,000 కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి మరీ ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేసింది. ఇందుకోసం దీర్ఘశ్రేణి డ్రోన్లను వాడింది. ఇటీవల కాలంలో రష్యా చమురు క్షేత్రాలను ఉక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. గత వారం మాస్కోలోని రిఫైనరీపై 2 సార్లు భారీగా దాడి చేసింది. ఈ వరుస దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడింది. పెట్రోలు ధరలు కూడా పెరిగాయి. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. నీట్ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని పేర్కొంది. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారతీయ ఓపెనర్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేటుతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ ఏ జట్టు 39.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే మూడు యుద్ద నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు.

1 గంట 7 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అదేంటి అంటే మహిళల శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి వరం. సో ఎన్నో ఆరోగ్య పత్రికల విశ్లేషణ ప్రకారం స్త్రీల జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో మార్పులు, అంటే హార్మోన్స్ చేంజెస్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేదా పునరుత్పత్తి సమస్యలు కావచ్చు, వీటన్నింటికి కూడా యోగాలో లోతైన పరిష్కారం అందిస్తుందన్నమాట. అండ్ అసలు యోగా ఎస్పెషల్లీ లేడీస్కి ఎలా ఉపయోగపడుతుందో అనేది ఈరోజైతే మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. అండ్ యోగా ఫర్ ఉమెన్ అనగానే ఫస్ట్ అసలు ఉమెన్స్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో మనకి గుర్తొచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. స్త్రీల జీవితంలో పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ ఇట్లాంటి ఎన్నో దశల్లో హార్మోన్స్ అనేవి నిరంతరం మారుతూ ఉంటాయి. అండ్ సపోజ్ పీసీఓడి కానివ్వండి, పీసీఓస్, సో వీటికి ఏంటి అంటే నిరంతరం యోగా సాధన వల్ల ఎండోక్రైన్ గ్రంథులు సరిగ్గా పనిచేసి హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. అండ్ ఇలాంటివి అంటే పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ముఖ్యంగా ధనురాసనం, భుజంగాసనం ఇలాంటివి అండాశయాలు అంటే ఓవరీస్ పనితీరును మెరుగుపరుస్తాయి అన్నమాట. అలాగే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతుంటారు కదా, సో వీరికి సర్వాంగాసనం అలాగే మత్యాసనం ఇలాంటి ఆసనాలు ఈ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి మహిళల్లో వచ్చేటువంటి థైరాయిడ్ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ యోగాసనాలు మహిళలకు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదండి, ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత ఇవ్వడంలో కూడా సహాయపడతాయి. అండ్ మరి ఇలాగా అంటే ఎలాంటి పోజెస్ బెస్ట్, యోగా పోజెస్ ఆడవారికి ఉపయోగపడేటువంటి కొన్ని ఆసనాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శుభాకాంక్షలు, చిత్రగారి వాయిస్లో సామవేదం సన్ముఖ శర్మ గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 వస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. ముందుగా విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో

0: సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్టంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈ రోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈ రోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయి అనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా డే పెట్టారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్ట స్థాయి రిజిస్టీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్టంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాసుపత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్టానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావులు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి

0: ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కే నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్టు సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

Yes, very, very good afternoon to one and all, and welcome to Sandadi Sandadi program. So, question kosam meerandaru ala edho chustunnarani telusu. So, mana listeners aithe messages pampichestunnaru kuda. Good afternoon and to and mari me good afternoon message tho paatu mari first question aithe ready ga undannamata. Question vinesi answer ni kuda kalipi WhatsApp cheseyandi mari. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నాద బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ప్రసిద్ధి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి? సో మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే 0866 2488 14 ఈ వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లుడు గారు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. కేజే యశ్దాస్ గారు పూర్ణచంద్ర గారి వాయిస్ లో కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ అందించిన త్యాగరాజస్వామి కృతి.

సందడి సందడిలో మనం అయితే ఉన్నాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి అని. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే వచ్చేసాయన్నమాట. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పంపించారు. అండ్ అలాగే రాజేశ్వరి బాయ్ గారు అదుర్ నుంచి పంపించారు శుభ మధ్యాహ్నం. అండ్ అలాగే టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి గారు కాజా నుంచి. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట్ తరాలపల్లి గ్రౌండ్ నుంచి పంపించారు. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మండూరు మధు కుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారనమాట. సండే సందడికి స్వాగతం అన్నారు, మరి ఆన్సర్ ఎక్కడ? మంగళగిరి నుండి.

లక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కడప టీసీ నుంచి మానస్ కుమార్, శ్రీ లతాదేవి, మహంత్ పంపించారు ఆన్సర్. ఓకే, కన్సిడర్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పొదుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్. అండ్ అలాగే శ్యామల గారు. అలాగే రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి, సో నెక్స్ట్ ఆ బిరుదు ఇంకెవరికి ఇచ్చారని పంపించారు. ఓకే, ఎనీవేస్. అలాగే కానో నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదోని మండల్ హిసామా, సారీ, ఆదోని నుంచి పంపించారు రాజేష్ రెడ్డి గారు. ఓకే. అండ్ అలాగే బ్రహ్మమ్మ గారు ఖమ్మం నుంచి పంపించారు, కానీ కాదండి, కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సులక్షణ గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్, సో వీరు కూడా పంపించారు ఆన్సర్. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

భారతీయ ఆధ్యాత్మిక సంగీత సాంప్రదాయాలలో నాదబ్రహ్మ అనేటువంటి పదాన్ని ప్రధానంగా విశ్వసృష్టికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అండ్ నాదమే బ్రహ్మం, అంటే శబ్దమే దేవుడు అని అర్థం అన్నమాట. అయితే ఇది మన పురాణాల్లో, సంగీత లోకంలో కొందరు ప్రముఖులను ఇలా నాదబ్రహ్మగా పిలుస్తారనమాట. అందులో ముఖ్యంగా మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అడిగాను కాబట్టి సో అందరూ కూడా త్యాగరాజ స్వామి వారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి వాగ్గేయకారుడు త్యాగరాజు వీరిని భక్తిపూర్వకంగా నాదబ్రహ్మ అని పిలుస్తారు. అలాగే ఆయన సంగీతాన్ని భగవంతుడికి చేరుకునేటువంటి మోక్ష మార్గంగా భావించి ఉపాసన చేశారు కాబట్టి సో వారిని అలా పిలుస్తారు. అలాగే పరమశివుడు సకల నాదాలకు లయకు మూల కారకుడుగా భావిస్తారు కాబట్టి ఆయన డమరుక నాదం నుంచి అక్షరాలు స్వరాలు పుట్టాయని నమ్ముతారు కాబట్టి శివుడిని కూడా నాదబ్రహ్మ అంటారు. అలాగే విశ్వమంతా తిరుగుతూ వీణ వాయిస్తూ నారాయణ నామస్మరణ చేసేటువంటి దేవర్షి నారదుడిని కూడా నాదబ్రహ్మగా కీర్తిస్తారు. వీరితో పాటు మహారాష్ట్రలోని పుండరీపుర విఠలుడిని కూడా నాదబ్రహ్మ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సో ఈ ఆన్సర్స్ చెప్పినటువంటి ఆన్సర్స్ లో ఏది పంపించినా కూడా సో మీదైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. కింగ్ ఆఫ్ ఆసనాస్ అని పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కింగ్ ఆఫ్ ఆసనాస్ గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సరిగమలు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, కింగ్ ఆఫ్ ఆసనాస్ గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి అని చెప్పి అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే, కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వాసు గారు చనుబండ నుంచి అలాగే హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు అండ్ హ్యాపీ యోగా డే అలాగే వరల్డ్ మ్యూజిక్ డే కూడా అండి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే సంహిత గాదిరాజు గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ దొంతి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే పాలెం పోళ్ళయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి మానస్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కాదండి. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, ఓకే రైట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిగిలి వెంకటేష్ శ్యామల గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదులూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకీరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు కానీ ఆన్సర్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. ఎందుకనో దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం స్వరాభిషేకం మీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: క్షేత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు.
1: నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటి మందుగాని వేసేసినావేటి? పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాళ్ళని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్న

0: అన్నానన్న. నాకైతే ఎలాగా తప్పటం లేదు, వాళ్ళకెందుకే కర్మ.
1: అలాగే ఇప్పుడు అలాగే ఉంటుంది.
2: అదే మనం పెళ్ళైన కొత్తలో అయితే నానేం పాడినా అచ్చు ఘంటసాలగారులో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
0: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇని ఇని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
2: ఏట మాట
0: ఏటేటి, ఎక్కడో దూరాన కూసున్నావు ఎక్కడి మా తలరాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోళ్ళు అడుకుంటారు చూడు, అలాగుండదు.
2: మళ్ళీ అదే మాట
0: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
2: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడట, రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని. ఇంతకే ఏట నోకాలో ఊళ్ళో సంగతులేటి.
0: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
2: మరి పైకి తినేదా?
0: రేపుటికి వాయిదా వేసేసారు.
2: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్న వాయిదా తీసుకురా?
0: లాయర్ కదా మరి.
2: సర్లే అది ఆయనకి అలవాటేమో గానే, ఏట నోకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
0: నేనున్నానయ్యా, నన్ను కాల్సి అయ్యా.
2: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
0: అది ఎవరు నిలిపమంటావు, పాడు జన్మని తెల్లారులు ఎత్తే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
2: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
0: అలాగ అనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
2: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా, అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
0: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా, అంతో ఇంతో మా అయ్యిచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులు ఇస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
2: అబ్బో ఏంటి వ్యవసాయం చేసి బతికేద్దామనే, వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమ. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి ఇక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం. బొద్దునేకపోతే సరే, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటుంది అంతే.
0: అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
2: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు ఈ పని అంటే? చివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడి ఒకటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్ట.
0: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరిని అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నామని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి గలరు.
2: సిసి ఏ పని చేద్దామన్నా భయమే, అని ఊరు శుభం పలకదా.
0: అదిగో ఎవరో కారు మీద వచ్చినారు, నిన్నే పిలుపుతున్నారు. ఏదో పెద్ద బేరం లాగున్నది, వెళ్ళు చూడు.
2: నువ్వు వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
0: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీజు కట్టాల, మరిసిపోనవా?
2: వస్తే నోకాలు, మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
0: ఏయ్ నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా, నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ

0: ఎక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
1: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో నువ్వు ఆ పని చేసినావంటే నన్ను రైలు కింద
0: బుర్రెట్టేస్తాను. వెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
2: ఏమి మా బుర్రకి ప్యాసింజర్ రైలే గాని ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
0: నీకు అదే ఎక్కువ.
2: సర్లే, అలాగే ఎడతాను. గాని
1: ఉన్న ఒక్క గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యో నీ బతుకు?
0: బస్ నీకేం పట్టిందే, ఇవాళ ఇలా తినేస్తున్నావు.

0: చూసేది పిల్లవేనయ్యా, ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
1: అయితే ఇప్పుడేటే? అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎల్తావా ఎల్లవా?
0: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు, నానే రా నీ అప్ప నోకాల్ని. నువ్వు అర్జెంటుగా వచ్చి మీ బావుని బొక్కలో నేసియాల. ఏటి ట్రైనింగ్కి వెళ్దావా? హోరే నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ అంతవరకు నన్ను బతకనిచ్చిలేడ్రా. ఇదిగో ఆ పాప ఆపేట. నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
1: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డును పిలుచుకో. నాకేటి భయం? ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా? ఎవరిక్కడ?
1: రండి బాబు, రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబు.
2: నన్ను ఆనందరావు అంటారు.
1: అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు నాకు పేరు చెప్తున్నారు?
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
1: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐస్పెట్లో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
1: అవసరమే బాబు. దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
1: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
1: ఇతగా ఆడెవరో మానుభావుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100కి కలుపుతావా 10కి కలుపుతావా అని. అయ్యో అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
0: ఇవాళ నీ పంట పండిందిలే. ఇదిగో ఇయ్యి కర్రలకి, ఇదిగో 500.
1: ఏటే ఇది?
0: నీకు ఇది సాలే, చేసుకో చేసుకో పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
1: బాబు మా ఆడ మనిషి నోకాలి బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
0: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కాలుస్తారా?
1: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
0: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
1: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
1: వస్తే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
0: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్పోళ్ళలాగున్నాడు. ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సరయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
1: అయ్యా అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
1: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో పెట్టుకుని అట్నుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే అవి ఇక్కడ కట్టిపోతారు, అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వొస్తుంది బాబు. బాబు నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవు. ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబు తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
2: పర్వాలేదు కానీ నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
1: నేను నమ్మను బాబా.
0: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులు అవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయినోళ్ళతో పాటు కాల్సి ఎత్తే గాని ఈ సావులు

0: బాబు, ఆ ఆగవు.
1: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
1: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్నే శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
1: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా, మీ అమ్మ పోయిన గడియ మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు. ఇక అందులో మంచేటి సెడ్డేటి, నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేడు తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
2: ఏమిటది?
1: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
2: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కొరకడం, కొట్టడం.
1: మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తుంది కానీ ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
2: సరయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
1: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నోడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్శానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? నాకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
0: ఎలాంటి కబుర్లే నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగా చెప్పండి బాబు.
1: దేంతో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతుకుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
0: మనకి ఇదే కాశీ గాని, నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండించి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
1: ఏటే
0: బొమ్మిడాల పులుసు వండుతాను, ఎక్కువ తాగు నాక నోటికి రుచి తెలీదు.
1: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఉసన్ ఒకలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడు ఉంటది నీ పని.
0: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తున్నానా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
1: అది గది, దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
0: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కణిచి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబాబు, మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
1: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయనకి ఫీజు ఆడి నుంచి ఇస్తావు?
0: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా నీకెందుకు? ఓ పాలు కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
1: ఒకసారి ఒకలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
0: ఆ పని చేయి, పేడ ఎరగడైపోద్ది. నాకు ఇది అప్పలైనా తప్పుతే అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
1: అది సంగతి మాడదే, పదో తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
2: సరయ్యా, కాశీకి పెడతావా?

0: ఏటి బాబు, ఏటంటున్నారు?
1: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
0: నా వల్ల ఎట్టాగోతుంది బాబు? అదే
1: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
0: బాబో, ఏటి బాబో, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో. నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
1: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు. డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు. నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది. అదైనా దక్కని తీసుకో, తీసుకోవయ్యా, పర్వాలేదు. నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానమిస్తే నువ్వు ధనవంతుడివి. ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం. అందులో శివదర్శనం అంటే మాటలా?
0: ఏటా బాబా,
1: ఏం లేదు కానీ ఇదిగో ఈ డబ్బు తీసుకో.
0: వద్దు బాబా, వద్దు బాబా.
1: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయిలే, తీసుకో.
0: వద్దు బాబా.
1: తీసుకో, పర్లేదు తీసుకో.
0: సరే గానీ బాబా, నువ్వు ఎవరువో గానీ ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మ నా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కావసులు ఇస్తున్నావంటే అద్గో, ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు, నీ కాళ్ళకి దండం పెడతాను బాబు.
1: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళ మీద పడుతున్నావు? అంత వద్దు కానీ నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
0: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
1: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
0: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చునోళ్ళు. మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బు ఇస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లక్షలు లక్షలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కానీ బాబు, చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురు నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పిండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో, నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కానీ బాబో, పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
1: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎన్నుకుంటాను.
0: ఏటేటే, ఏటి బాబయ్య, ఏటంటున్నారో?
1: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
0: నాకదేటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపల నేను కాసింత మందేసుకుని వచ్చేస్తాను బాబు.
1: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
0: ఏటి బాబు తప్పు? ఏటి, ఇది ఏమన్నా గవర్నమెంట్ వారు ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు బస్సులు కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చే ఓన్ని నాను తాక్కుంటే ఎట్లా బాబో?
1: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
0: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు, వీళ్ళేనా బాబు మీరనే ఆ నలుగురు? ఆ నలుగురు కోసం నేను ఎప్పుడు ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు, నా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబో, ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు కానీ పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
1: నాకిక్కడ బాగానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
0: ముందు అలాగే ఉంటుంది బాబు, కాసేపు అయితే బోరు కొడుతుంది.

0: ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నో అడ్డాయి కదా, ఆ ఇంటూ కూర్చోండి బాబు, కూకోండి బాబు, ఇప్పుడే తెలిపొచ్చి చెప్తాను.
1: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
0: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు సుశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాంకు డోకానేది బాబు.
1: సారయ్యా, నువ్వు ఏం చదువుకున్నావు?
0: నోకాన్ని బాబు.
1: అబ్బో, పెద్ద చదువే
0: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
1: సరే వెళ్ళిరా.
0: సన్నాసే.
2: ఏంటి బాబా?
0: ఎందు గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకుని బేగి వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరే, అర్జెంటు. ఒరే బాబు, ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా, బేగెళ్ళ.
2: మరి కిందటి సార్ బాకీ?
0: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను, బేగి తీసుకెళ్ళి పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకుని పారొచ్చేస్తాను, వెళ్ళు వెళ్ళు బేగెళ్ళు.
2: అలాగే అలాగే.

0: ఏంటి అని ఎంత తాగేసినాను. తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముందు ఆ బాబుకు థ్యాంక్స్ చెప్పాలా?
1: ఏరి, అవును, ఏది అవు పెంచడం లేదు.
0: సమయానికి రాలేకపోయినందుకు, శవాన్ని కాల్చలేనందుకు సారీ కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవయ్య, బాబా బాబా బాబా.
1: ఏంటి బాబు, ఎక్కడ అవు పెంచడం లేదా? కారులో కూకొని ఉంటారు.
0: బాబు బాబా,
1: కారులో కూడా నేరు. కారు గీసి ఎక్కడికి పోనాడు? ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిన పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు. ఎవరిదా శవం మరి?
2: ఆనంద బాబే, ఆనంద బాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండు గుడ్డు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు, ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని బాబు?
3: లేనా కొడక, ఏడిసిన చాలు కానీ నీగా.
4: ఏట్రా, ఆ చూపెట్టి ఏట్రా అలా చూస్తున్నా? అటు పోలీసు ఎప్పుడు చూడండి ఏటి, లేకపోతే యూనిఫార్మ్ చూడగానే నోరు పడిపోయినదా?
3: మాట్లాడివేట్రా, అసలు ఏం జరుగుతుంది అక్కడ?
4: నాకేం తెలియదు బాబు.
3: శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు? నిజం చెప్పరా కొడక.
4: బాబు బాబు, ఘోరం జరిగిపోనాడు బాబు.
3: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
4: నాకేం తెలియదు బాబు.
3: తాగుపోతే ఏదో అక్కడ మూతిపోతే అన్నీ కలను. ఏట్రా, అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసులో గోపిస్తున్నాను ఏట్రా?
4: బాబు, నాన్న చెప్పింది నిజం బాబు. అమ్మ తోడు బాబు.
3: తెల్లరా మేమని.
4: అమ్మ సచ్చి శానా కాలం అయిపోయింది బాబు.
3: మరి అమ్మ తోడు అంటారు ఏట్రా?
4: చనిపోయినా అమ్మ అమ్మే కదండీ.
3: అవునరా, అసలు బాబుని ఎందుకు కాల్చేసినావురా?
4: నాను కాల్చిపోయేటు బాబు, నాకేం తెలదండి. ఏంట్రా
3: నీ పిల్ల మీదరే?
4: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
3: మరి నువ్వెక్కడికి వెళ్ళినావురా?
4: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాది బాబు.
3: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరు ఉంటారా నీ అమ్మ మూడు?
4: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
3: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు ఏట్రా? చూసినావా నాటి ఎలాగుందో, లోపలికి దిగేసి దించి గెరగ తిప్పేసినానంటే గెలగలాడి గుండె చచ్చిపోతున్నా కొడక.
4: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏంటి బాబు?
3: చెప్ప.
4: నాకేంటి తెలదు బాబు.
3: చెప్పండి
4: బాబు.

0: ఏంటి బాబు ఇది, ఎందుకు అలా కొడుతున్నావు నా మామని? అసలు ఏంటి జరిగింది? ఓలమ్మోలమ్మోలమ్మో ఈ దెబ్బలేటి?
1: నాకేటి తెలదే.
0: ఏటి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
1: రాత్రి అంతా మొగుడు రాకపోతే నువ్వేడు చేస్తున్నావే?
0: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం, ఆయన తీసుకెళ్ళటానికే నన్ను వచ్చినాను.
1: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే?
0: బాబు పోలీస్ బాబు, ఏటా మాటలు, మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు?
1: అమ్మా సే, నిన్ను నమ్మికే స్టేషన్ తీసుకెళ్లి తోలు ఒలిపించేస్తాను పదా.
0: తీసుకెళ్తాం. ఎట్టి వేసినంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అలా కొట్టేస్తున్నావు? ఏటి తప్పుడు కేసు రాసేసి లోపలేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి, ఇదిగో మావేటి భయపడం, నీతిని నమ్ముకున్నోళ్ళు అండి.
1: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెరగా మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు రా కొడుక, చెప్పు.
2: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. నేను ఎంత చెబితే అంత బేరపడకుండా డబ్బు ఇచ్చినా బాబు, కళ్ళు ఎదురుగుండా మంటల్లో పడి మస్ అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించినాను బాబు, అని బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబా.
1: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నాను కాల్చినాడా, సంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడే.
0: ఏంటి మామా, ఏంటి నువ్వేడు చెప్తున్నావు, నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అమ్మో అయ్యో, ఎంత పని అయిపోనది, మల్లె పువ్వు లాంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు, ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏవయ్యా, అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారు మందుకేనా? చూడు ఏం జరిగిందో, తాగుబోతు మాటకి ఇల్లు ఉండదయ్యా. నీ తాగుడు మండిపోను మండిపోను.
2: జీతులు నేను ఎప్పుడు
1: నోరు ముయ్యండిరా, పోయినోడు కోసం మీరు ఏడుస్తున్నారు, ఆడు ఎలా పోయాడా నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంత చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడు నాటకాలు ఆడతారా? రాయ్ నువ్వు ఇలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గొడ్డలోడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తా నా కొడక, నిజం దానంతా అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని
0: చంపేస్తారు. మా కాడికి చాలా శవాలు వస్తాయి, శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు, ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు. కాసుల కోసం కక్కుర్తి పడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
1: ఏటలో పెట్టిరిగిపోతున్నావు. ఏ ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చామంటావు ఏటే, నాకు గాని తిక్కరేగిందంటే ఆడదానమని కూడా చూడడం జాగ్రత్త. ఏటే నీ ఉపన్యాసాలు ఇండానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
2: చెప్పమంటారా బాబా, అనగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు, అంతే బాబు.
1: వద్దు వద్దు వద్దు, కదలొద్దు, నిజం చెప్పు, సచ్చిన

0: కాల్చకుండా బతుకును ఎందుకు కాల్చేసినావరా దొంగగాడి కొడక?
1: బాబా, బతుకున్నోని కాల్చడానికి నాకేమన్నా పిచ్చ బాబో? బతుకున్నోని ఎవరైనా కాలుతారా బాబా?
0: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడే పేరు చూసుకొని ఆడికి ఆడే చిత్తెట్టేసుకుంటాడేట్రా, ఆడికి మీద పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు ఎన్నదో.
1: నాకు
0: నువ్వు నేను ఒకటనరా?
1: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడి శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి ఎనాగవుతాం బాబు. పోయినాక మాత్రం అందరూ ఒకటవుతాం అంతే బాబు.
0: నోర్మి నోరెంత పొడి చేస్తాను నా కొడక. రే, కూలీ కేసు మీద లోపలేసి కుల్ల పొడి చేస్తే అప్రూవల్గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు నా కొడక. దీని వెనకాతలు ఎవరున్నారు
2: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు సెక్కలు కారులో ఎట్టు అట్టుకొచ్చినాడు బాబు.
0: ఎవ్వట్రా స్నేహితుడు ఎవ్వట్రా? మీరు కథలు చెప్పకండి రే. వచ్చిందాడే సచ్చిందాడే, రెండు రోజులైంది ఆడు ఇల్లు ఇడిచిపోయి. ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతకమని చెప్పాం. ఎవరో చెప్పారు ఆడి కారు ఇక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి. మీరు చెప్పకపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
2: నీకంటే అయ్యే నయ్యం బాబు.
0: అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడుంటుంది నీ బతుకు. అదిగోరా, పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు, వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో టేషన్లు చూద్దు కంటరా
1: బాబు. నాను కర్మనే నమ్ముతాను బాబు. నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
0: కర్మ నీది కాదురా, నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళం మాట్లాడుతున్నాను కదా, అదిరా కర్మల్లో కల్లా పెద్ద కర్మ. ఇక్కడి పని పోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావురా
1: బాబు. ఓ ఎడు బాబు, ఎవరుండిపోతాం బాబు? అందరం పోతాం. కానీ బాబు, ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగన అక్కడ పోనాడు భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
2: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు. పోయినా పుత్తకంలో ఉండిపోతావు, మా పిల్లోడు చదువుకుంటాడు నీ జీవిత చరిత్ర.
0: అంటే ఏంటే, ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాను లేవు, ఎలా చెబుతున్నావు దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ కొబ్బరిలు ఆడుతున్నారా, ఉండండి మీ పని చెప్తాను. అరిగో వచ్చాడు అమ్మా, రండమ్మా రండి, అన్నీ చూసుకున్నమ్మా, మీ కార్డులు, గోల్డ్, చెక్ బుక్లు, సి బుక్.
3: ఇది ఏటీఎం, ఓకే, యా సి బుక్,
0: సరిపోయి. బాబు ఇక్కడ నుంచి ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే.
0: మరి సంతకం బాబు?
3: ఇది కూడా అయిందే.
0: అమ్మ తమరు కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గానీ శ్మశానాన్ని మాత్రం చూపించావులే.
2: అది కూడా సమాధే కదమ్మా.
4: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి.
2: ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్ద ఇంతే జరిగిందమ్మా.
4: వాట్ నాన్సెన్స్ షీ టాకింగ్.
1: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది, మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
0: రే, ఎవరు అనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి, రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ. తెలిసిందా?
2: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు? మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు, కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీని మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
4: రవి, ఇది వినడానికే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
0: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
4: ఏంటిది?
0: సీనియర్ ఎఫెన్స్ ఎంక్వైరీ చేస్తే

0: రేపు ఏం వచ్చినా తిరుగు ఉండదు. ముందు వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
1: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలదేటి బాబు.
2: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
1: నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
2: ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
0: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున రెండు సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
2: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
0: తప్పదమ్మా, ఇంతకు ముందులా లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు, పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ ఎలాగైనా మూసేయమన్నారు. మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు, అవసరమైతే మంచి కదలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా, సిఐ గారా? నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
3: అంతా నీ వల్ల జరిగింది.
2: ఏంటి నా వల్ల ఏం జరిగింది?
3: కాదా మరి,
2: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మనది?
3: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు,
2: అయితే
3: పోవడానికి కారణం కూడా నువ్వే.
2: మరి బాగుంది,
3: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటిక మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు? ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
2: అంటే మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
3: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు కానీ అన్నం పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి. నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
2: రవి,
3: ఏమిటి?
2: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
3: ఇప్పుడు టైం ఎంత అయింది?
2: 2 అయింది.
3: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలనుకున్నావు?
2: మరి బాగుంది,
3: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
2: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్ కెళ్ళి వచ్చాను, నేను చెప్పాను కదా.
3: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షణాలు చెప్పాను.
2: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
3: ఆగలేరు.
2: అయితే వండుకు తినమను.
3: అతనికి మంచినీళ్లు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
2: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
3: అది ఆయన ఒంటికి పడదు.
2: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
3: వాట్?
2: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
3: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
2: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
3: నేను ఇంకా బతికే ఉన్నాను.
2: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చెయ్యాలనుకోవడం లేదు.
3: అయితే ఏం చేద్దాం?
2: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్నను వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
3: ఓకే ఓకే, అలాగే కానీ
4: రవి రవి ఆగరా, ఆగు. ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
2: ఏదో అనుకున్నాను కానీ మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు
3: రమ్య.
2: అవును, ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
3: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
2: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
3: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
2: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
3: రమ్య!
2: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈ రోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు, చెప్పండి.

0: మచ్.
1: వెళ్ళమంటారా?
0: టూ మచ్. రమ్య, ఏమిటంటున్నాను? నిన్ను నిన్ను కొట్టారా? చంపాలా నిన్ను? నా తండ్రి అంత మాట్లాడతావా?
1: ఇదిగో
0: ఏ మాట వస్తే ఆ
1: మాట్లాడతావా.
2: ఏ రవి, ఏమిటి ఆవేశం? ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
0: నాన్న, అది ఏమన్నా విన్నారా మీరు?
2: విన్నానురా, అంతా విన్నాను. అమ్మా, చాలమ్మా, నువ్వన్న ఆ ఒక్క మాట చాలు. ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా. నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానిక నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వెంత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
0: వెళ్ళకండి నాన్న.
1: రవి, వెళ్ళిపో. నాలుగు రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
0: రమ్య, రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగలను కానీ ఆలిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేసావు రమ్య. ఆ నింద తట్టుకోలేక ఇలా చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేసావు, చాలా తప్పు చేసావు రమ్య. ఏ ఆడది చేయరాని పాపం చేసావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
1: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
0: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
1: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
0: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
1: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
3: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ లోకమే ఓ పెద్ద కొంప అమ్మ. కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాలా. ఈ కొంపలేం కోడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
4: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు? ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
1: ఏహే, ఆపనివో. చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసే నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటుకి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
3: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకు వస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకుని కాతంత ఓళ్ళు దగ్గర ఎట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
1: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటోని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
4: కొట్టుకోమ్మా, కాతంత గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధొచ్చే వరకు కొట్టుకో.
3: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
1: ఏమిటి ఒకళ్ళ నాకు చెప్పేది? ఆ పోయినోడో పిరికోడు. పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
3: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయినోళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుసేనానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన నిందకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నింద వేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా?
0: సరయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్,

0: పర్సనల్, నీ జోక్కి అనవసరం.
1: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు. కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాళ్ళకి చెప్పు బాబు, వాళ్ళకి చెప్పు బాబు నీ పెళ్ళం నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పెళ్ళాన్ని లోపల ఇచ్చు బాబు. అప్పుడన్నా మీ నాన్నకు నా హింస చేసినోడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
2: అంటే నన్ను ఇంత అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట. అడ్డమైన వాళ్ళతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గని తెక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడక అసలు.
0: రమ్య, రమ్య ప్లీజ్. రేయ్ రేయ్, నిన్ను తుపాకీతో కాల్చేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే, నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ విడిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
1: ఎల్రా ఎల్లెల్ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బావా, నీ అంతరాత్మని సంపుకుని మరీ పోతున్నావు బావా.
3: నీకు ఎడిసి ఎవడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేసాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కనకల కుక్కనాగా.
1: అట్నెందుకు అవమానపడుతావు? వీడికంటే అయ్యేనయ్యమే. ఏడు బాబు మళ్ళీ ఇచ్చేసినావు, తుపాక్ దాన్ని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
4: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
1: ఏడు బాబు నిజం?
4: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
1: ఎల్లు బాబు ఎల్లెల్లు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
3: ఆపో, వెళ్ళి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు ఏడు శాతాడో చూద్దాం. పిలు. ఏవయ్ ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరా లాండివి సాల్ కానీ రా రా రా. ఎవరికి తెలీదు ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదటి, రా అవయ్యా.
1: రాండి బావా.
3: ఏటి బాబు నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
5: అంత కోపం దేనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
3: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు మూడో కన్ను తెరిసినట్టే. ముందు ఆవిడ్ని లోపలేయి.
5: అంటే ఎవరిని లోపలేసిమంటావు? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరీ పోయాడు.
3: ఏటే
5: తన సావుకి ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి మరీ పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాత అని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాన్ను చేసేదట నా నాటి.
3: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్న మేము ఊరుకోమయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
5: కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే నీకెందుకు రే దురద, పోయినోడేమన్నా నీ సొంత మనిషి ఎట్లా అలా బాధపడిపోతున్నావు? ఇందాక నువ్వు చూస్తున్నావు నువ్వు
1: బావా. మనం మనుషులం బావో.
5: ఇదేంటారా,
1: చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఏడుతాయి బావా. ఆ సావును జాలిగా పంచుకుంటాయి బావా. ఏటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు

0: ఆనందాన్ని ఇస్తున్నాయి. కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు, నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్నతండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవటమే నయం బాబు. బాబా, ఇప్పుడు నా చేయటనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి నోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
1: అంటే ఏట్రి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవరి కర్రలు ఆడే సర్దేసుకొని కాటికొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వేట్రా. నీకు ఎంత ముందు చూపించాడ్రా దేవుడు. ఏమో రావచ్చేమో, ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా, అన్ని నిజాలే మాట్లాడేస్తానా నీ? ఎలా
2: మాట్లాడు బాబు, మాట్లాడు, నిజాలు మాట్లాడు.
1: అరే పోలీసుడు ఎక్కువగా మాట్లాడకూడదురా. ఎవడైనా మాట్లాడితే ఖండించాలా, దండించాలా? పోలీసుడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా. మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య, ఆ పోయినోడు గుండాకి చస్తే ఆడి కొడుకు తీసుకొచ్చినట్టు ఆడిని నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
0: బావా.
1: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకుని డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా. ఇదిగా ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులు అనుకో.
2: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే, నీ పని నీకుంది కదా, పోరాగా చేసి మామా.
0: చేస్తాను బాబు, చేస్తాను. కన్న తండ్రి శవాన్నైనా పోరాగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళం మాట కాదనలేడు కదా. కానీ బావో, నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిద తీసుకుని కాశీలోనైనా కలపటానికి ఓ పాలు రమ్మని సెబ్బాబా కొడుకుని. ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు.
1: సరేరా, నీదో గొడవ, ఉండు ఫోన్ చేస్తాను. బాబు, నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు, ఉంటాను బాబు.
2: ఏటి బాబు, ఏటన్నాడు, వస్తానన్నాడా?
0: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
1: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికెళ్ళిన ఆస్తులో తీసుకుపోవడానికి అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనకాల పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తా వెట్రా. మేమేమైనా సెక్షన్ 174 CRPC కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట్రా అంత నలిగిపోతున్నావు, పెద్ద గవర్నర్లాగా సంతకం ఏటా?
2: సంతకం చేసి మామా, మనకెందుకు వచ్చిన గొడవ, సంతకం చేసి.
0: బావా, మరి ఈ బూడిదో.
1: రే, మరోసారి అస్థికలు గట్ర అన్నామంటే ఆ కొడక నీ అస్థికలు ఏరుకోవడానికి నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దోళ్ళ వ్యవహారం కాదు. కూడదు అన్నామంటే రే పిచ్చాసుపత్రికి పంపించగలను, జాగ్రత్త. అస్థికలు అటు అస్థికలు.
0: ఆ పని చేయి బాబు, ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబు? బాబు, ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాన్ తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. ఆ బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
2: ఏటి మామా, నీకు నిజంగా మతిగాని పోనదా? ఏటి ఉన్న పొలంగా కాశీకి ఎలాగెళ్తావు? మనకు ఆడంత డబ్బేది.
0: ఆ బాబు ఇచ్చినాడు, ఇదిగో ఈ నోట్లన్నీ ఆ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నా నేటి తప్పు చేయలేదు, చేయను కూడా. కాశీకెళ్ళు సారయ్య అని ఆ బాబు ఇచ్చినాడు. ఇంకేదో చెప్పినాడు, కాదనలేకపోయినాను. నిన్ను తీసుకెళ్ళొచ్చని ఆశపడినానే. నువ్వు మా అమ్మోగదే, ఈ డబ్బు మనకి ఇవ్వటం వలన ఆ బాబుకి ఎంత సంతోషం కలిగిందో నాన్న చెప్పలేను. కానీ ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపాలంటే
1: నాకు అంతకంటే సంతోషంగా ఉందే.

0: మనం ఏడదాం కళ్ళు, మనం వెళ్దాం, మనతో పాటు ఆ బాబు అస్థికులు కూడా తీసుకెళ్దాం. పాపం ఆ బాబు ఎంత నలిగిపోయినాడో, ఇసుమంత ఓదార్పు లేక, ఓదార్చే దిక్కునేక, మాట్లాడుకునే మనిషినేక, మనసునేక, ఎంతలా నలిగిపోయాడో, తలుసుకుంటేనే బాధేస్తుంది.
1: అంతేనయ్యా, అంతే. మా అయ్యా అంటూ ఉండేవాడు, పిల్లలు పెరిగి తల్లిదండ్రులకు స్నేహితులు అవ్వాలి కానీ శత్రువులు అవ్వకూడదు అని. ఆ బాబు కొడుకు పెరిగి పెద్ద సెట్ అంతైనా కూసింత నీడని ఇవ్వలేకపోయాడు. భర్త చచ్చిపోయిన ఆడది మనసు సంపుకునైనా పిల్లల దగ్గర బతికేయగలదు, కానీ భార్య చచ్చిపోయిన తర్వాత మగోడు దిక్కులేనోడు అవుతాడయ్యా. ఈ బాబును చూస్తే అదే అనిపిస్తుంది. ఓ భార్యగానైనా, తల్లిగానైనా, అక్కగానైనా, చెల్లిగానైనా ఆడది మాత్రమే ఆత్మీయత పంచగల కల్పవృక్షం అయ్యా. పాపం ఆ బాబుకు ఆ వృక్షం కరువు అయిపోయింది. అదే నిజం అనిపిస్తుంది. వెళ్దామయ్యా, వెళ్దాం. ఆ బాబు అస్థికల్ని కాశీకి తీసుకెళ్దాం. ఏనాటి రుణమో ఆ బాబుకి మనకి, ఎలాగైనా తీరని. ఉండు, అస్థికలన్నీ మూట కడతాను.
0: పదే పోదాం పద, ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం, ఆ స్వామిని పిలుద్దాం. ఇక్కడ కాలి బూడిదవుతున్న కథలెన్నో ఉన్నాయి, బతుకులెన్నో ఉన్నాయి. వాటిని సమాధానపరచడానికి ఓ కాశీవాసి ఓ పాలు రావయ్యా అని ఏడుకుందరే.
2: మీరింతవరకు ఓ కాశీవాసి రావయ్యా నాటకం విన్నారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఇందులో ఆనంద్ శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, సారయ్య శ్రీ ఏ మల్లేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీ కేవీఎండి ప్రసాద్, రవి శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నూకాలు శ్రీమతి కె విజయలక్ష్మి, రమ్య శ్రీమతి వి లక్ష్మీ ప్రసన్న. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మందికి 7.98 కోట్ల రూపాయల విలువ కల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని మంత్రి తెలిపారు. బాపట్ల మండలం సూర్యలంక బీచ్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఈ సాయంత్రం జరగనున్న హనుమాన్ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐ గంగాధర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 1,626 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రల కిట్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు పంపిణీ చేశారు. విజయవాడలో ఈ రోజు నిర్వహిస్తున్న నీటి పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గొల్లప్రోలు పట్టణ శివారులో దాడులు నిర్వహించి అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు. అక్రమ మద్యం తయారీ విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. రాప్తాడు మండలం గంగులకుంట సమీపంలో రైల్వే ట్రాక్పై ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ 24 ఏఎస్ఐ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు సీఐఎస్ఎఫ్ ఆర్ఈసీటీటీ .CISF.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. భారత్ ఏ శ్రీలంక ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 378 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 18 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

Shakti FM 101.3. గంటల 3:50 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ ఫిల్మ్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. ఇంతకీ ఏంటి ఆ సాంగ్స్ అంటే అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. రాజశేఖర్, మధుబాల అండ్ రమ్యకృష్ణ గారు నటించినటువంటి అద్భుతమైనటువంటి మూవీ. అండ్ అలాగే అసలు ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంలో వివిధ ప్రోగ్రామ్లో అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాంగ్స్ అయితే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.

0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై. మరి సమయం చూసుకుంటే 4 గంటల 48 నిమిషాల 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ ఇంకొద్దిసేపట్లో అంటే 4 గంటల 50 నిమిషాలకు మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ ఇంకా

అండ్ ఇంకా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే కాసేపట్లో మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.

0: Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuva paatalu paadutu untaru chinna pillalanu bujjaginchataniki variki gooramuddalu tinipinchataniki amma paade paatalu amrutanla untayi. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయే దాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగు

0: పడుతుంది. మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఎస్, యూ హెర్డ్ ఇట్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది, మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే, కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు, ఫీజులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం, అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522 7 0 3 9 నంబర్ మరోసారి 0

0: ఆశీర్వాదం కావాలయ్యా.
1: ఒక బ్రహ్మచారికి కావాల్సిన ఆశీర్వాదం ఏమిటి సార్? పెళ్ళా, ప్రమోషనా?
0: ఓహో, అదా.
1: నవ్వండి నవ్వండి, నన్ను ఆశీర్వదించడం అంటే మీకు నవ్వులాటగానే ఉంటుంది.

0: హలో రేఖారు.
1: మీరా కళ్యాణ్ గారు? ఏమిటిలా హఠాత్తుగా ఊడిపడ్డారు?
0: హఠాత్తుగా ఊడిపడలేదండి, నేను మీకు మళ్ళీ మార్కెట్కి వచ్చాను. కాకపోతే మిమ్మల్ని నేను చూశాను కాబట్టి పలకరించాను.
1: చేతి రుమాల్లో రెండు కూరలు మూటగట్టుకోవటాన్ని మార్కెటింగ్ అంటారా?
0: లేకపోతే రెండు గోనె సంచులు లాంటి సంచుల్లో సగం మార్కెట్ని కుక్కేసి చెమటలు కక్కుకుంటూ మోసుకెళ్ళటాన్ని మార్కెటింగ్ అంటారా? ఒక సంచి ఇవ్వండి.
1: అబ్బే అది కాదండి, వారానికి ఒక్కసారే కదా వీలు, అందుకని కాస్త ఒకటికి నాలుగు వస్తువులు ఒకేసారి కొనుక్కుంటే.
0: సర్లేండి, ఓ సంచి ఇవ్వండి, నేను పట్టుకుంటాను. లేకపోతే రెండు ఇచ్చేసి నా రుమాలు మూట మీరు తీసుకోండి.
1: వద్దులేండి, పెద్ద బరువేం లేదు.
0: అరే ఇది ఏమంటుంటే?
1: అయ్యో అలా లాక్కోకండి, నాకు సిగ్గుగా ఉంటుంది. అటు చూడండి, నలుగురు మనమొకే చూస్తున్నారు.
0: నేను షేమ్ ఫీల్ అవుతున్నాను, నా ఎదురుగా ఒక నిస్సహాయురాలైన ఆడపిల్ల అంత బరువు మోస్తుంటే.
1: మరీ అంత నిస్సహాయత ఏం లేదులేండి, రోడ్డు ఎక్కగానే రిక్షా పిలుస్తాను.
0: అయినా మీ ఇంట్లో ఇంకెవరూ లేరా సాయానికి?
1: ఏది, మా నాన్నగారు పోయాక అమ్మ బయటికే రావడం లేదు. ఇక తమ్ముడు చెల్లాయి అంటారా, వాళ్ళ చదువులు ట్యూషన్లు వాళ్ళవి, వాళ్ళకి తీరిక ఎక్కడుంటుంది?
0: బాగుంది, ఎవరు సాయానికి లేనప్పుడు నన్ను పిలవచ్చుగా. నన్ను చూడండి, ఒంటరిగా. ఈ జీవితం ఇంకొకరికి ఉపయోగపడితే అంతకన్నా ఆనందం మరొకటి ఉంటుందా?
1: బాగుంది, మీరు ఖాళీగా ఉన్నారని నేను పనులు చెప్తానా? అదిగో ఓ రిక్షా ఇటే వస్తుంది, ఆపుదాం.
0: ఏ రిక్షా ఇట్రా.

0: హాయ్ చిప్పి.
1: హాయ్ తరుణ్.
0: ఏంట్రా చిప్పి, నీ గురించి పార్క్ అంతా వెతికాను. ఏమిటి ఇంత మూలకొచ్చి కూర్చున్నావు?
1: మనం ఆనందం ఆస్వాదించడానికి ఇటువంటి మూలమూల ఏకాంతాలే బెస్ట్.
0: మళ్ళీ ఏమొచ్చింది, స్థావరం మార్చేశావు?
1: మనం తాగేవే స్పెషల్ సిగరెట్లు, ఎవరికి అనుమానం రాకూడదు. పైగా అవి అమ్మేవాడు అడుగో ఆ బఠానీలు అమ్ముతున్నాడే వాడు, వాడు ఎక్కడ సేఫ్ అనుకుంటే అక్కడ సరుకు బయటికి తీస్తాడు.
0: నిన్న నువ్విచ్చిన సిగరెట్ తాగాక యమ మజాగా ఉందిలే, బుర్ర భలే చురుగ్గా పనిచేసింది. కానీ సిగరెట్ 10 రూపాయలంటేనే గుండె ఎదురుతోంది.
1: ఎందుకు గుండె బెదురు? 10 రూపాయలకి 100 రూపాయలు సుఖం దొరుకుతున్నప్పుడు
0: మజా. సరే, మక్కిచ్చిన పాకెట్ మనీ 10 రోజుల్లోనే అయిపోయింది. తర్వాత సంగతి?
1: తర్వాత సంగతి తర్వాత. తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తారు, రేపటి సంగతి రేపు. అది సరే, నిన్న ఈ డ్రగ్స్ ఇచ్చిన కిక్కులో సినిమా చూస్తుంటే ఎలా ఉంది? స్వర్గంలో తేలిపోతున్నట్టు లేదు?
0: అవును, పంచరంగుల సినిమా 100 రంగుల్లో మెరిసింది. మొన్న అర్ధరాత్రి రహస్యంగా ఓ సిగరెట్ కాల్చానా ఇంట్లో అంతా పడుకున్నాక. అప్పుడు చదివింది భలే బుర్రకెక్కిందిలే, ఇట్టే అర్థమైపోయింది.
1: జిప్పి అంటే ఏమనుకున్నావు మరి? అందరికీ స్వర్గద్వారాలు తెరిచేవాడే ఈ జిప్పి. చేతగాని వాళ్ళు మనం ఆనందిస్తే కళ్ళలో నిప్పులు పోసుకుని చెడిపోతున్నామని తిడతారు.
0: అదే అనిపించింది నాకు కూడా. ఏవి సిగరెట్లు తీసుకున్నావా?
1: ఇదిగో, ఇది ఇంకో వెరైటీ, ఒక్కొక్కటి 15 రూపాయలు.
0: అమ్మో 15?
1: ఓ దమ్ములాగి చూడు, తేడా నీకే తెలుస్తుంది.

0: నేనసలు నువ్వు గుర్తుకొస్తేనే మైమరిచిపోతాను. ప్రేమలో ఉండే మహత్యం ఇదే ఆశ.
1: అబ్బా ఇంకా ఆపే బాబు, నాకు సిగ్గు భయం రెండూ వేస్తున్నాయి.
0: ఈ రాజా భయం ఇస్తూ ఉంటే ఇక ప్రేమ అంటే భయం ఎందుకు డార్లింగ్? చూడు, కాలేజీ ఎక్కొట్టి 4 రోజులు సరదాగా నాతో తిరుగు. స్వర్గ సుఖాల గంచులు అవతలి సీమలో చూపిస్తాను.
1: నువ్వంతటి వాడివేలే రాజా.
0: ఏ నువ్వు మాత్రం తక్కువ దానివే
1: రాజా.
0: ఆశా

0: ఆశ
1: రాజా,
0: ఇప్పుడు మనం ఎక్కడున్నాం?
1: పార్కులో ఒంటరిగా ఎవ్వరూ మసలని ఒక నిర్జన ప్రదేశంలో.
0: ఏం కాదు, స్వర్గం. స్వర్గంలో ఉన్నాం మనం. ఇలా ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు ఒదిగిపోతూ ఉంటే స్వర్గమే మన ఒళ్ళోకి ఒదిగిపోతున్నట్టుగా లేదు?
1: అవును అవును రాజా.
0: మరి అలా ఎందుకు చెప్పలేదమ్మా నాతో?
1: నీకొచ్చినంత కవిత్వం నాకు రాదుగా రాజా. కానీ నువ్వు పక్కనుంటే నేను మైమరచిపోయేది మాత్రం ఖాయం.
0: నేను అంతే.

0: మిస్టర్ కళ్యాణ్.
1: ఎస్ సార్.
0: ఆఫీస్ ఎన్నింటికి?
1: 10 సార్.
0: గడియారం 10 ఎన్ని గంటలు కొడుతుంది?
1: 10 కొడుతుంది సార్. కానీ ఇప్పుడు గడియారం 1 కొట్టడం వలన ఇప్పుడు టైం ఎంత అయిందని మళ్ళీ అడగండి సార్. ఇప్పుడు 10:30 అయింది సార్. అయితే అరగంట ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అడగండి సార్. మీరు కాలు పట్టుకుంటాను సార్. ఇవాళ పప్పు సరిగ్గా ఉడకలేదు సార్.
0: ఆగు, ఇంకా ఉపన్యాసం కంటిన్యూ చేయకు. పప్పు ఎందుకు ఉడకలేదు అని అడగొద్దని కూడా అంటావా?
1: అవును సార్. నేను పెళ్లి కాని వాడిని. ఇంట్లో చేతులు కాల్చుకోవడం, ఇక్కడ ఆఫీసులో లంచ్ బాక్స్ తెరవడానికి కూడా వీల్లేక పని ఒత్తిడి మూలాన కడుపు మార్చుకోవడం, ఇది సార్ నా బతుకు.
0: నీ బతుకు ఏమైతే నాకేమయ్యా? ఇక్కడ నువ్వు టైంకి వచ్చి టైంకి వెళ్ళి నీ జీతం నువ్వు తీసుకోవడానికి వచ్చేవే కానీ కాకమ్మ కథలతో నన్ను కాకబడ్డానికి కాదు. ఇంట్లో చేతులు కాల్చుకుని, ఇక్కడ కడుపు మార్చుకుని, ఈలోపు ఆఫీస్ మీద దెబ్బతిని చూడు, ఎందుకు వచ్చిన గొడవ? హాయిగా ఎవరినన్నా చూసి ప్రేమించి కట్నం లేకుండా పెళ్లి చేసుకోరాదు
2: సార్. ఈ స్టేట్మెంట్లో ఏదో తప్పు ఉందని పిలిచారు?
0: అవునమ్మా, మన జమా ఖర్చులు పట్టుకు బాగానే వేశావు, కానీ రెండు పక్కల మొత్తాలు కొట్టడంలో, బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడంలోనూ తప్పు చేసావమ్మా.
3: భూషణం గారు, ఇక నేను సీట్లోకి వెళ్ళి పని చూసుకుంటాను.
0: ఆగు, ముందు నీ పని చూడని, నీ ఆలస్యానికి మందు కనిపెట్టని. ఆగు, నువ్వు చెప్పమ్మా ఏమిటి?
2: పర్వాలేదులేండి, ముందు కళ్యాణి గారి విషయం చూసి పంపించేయండి భూషణం గారు.
0: పర్వాలేదు, నేను ఇద్దరి సంగతి ఒకేసారి చూస్తాను. ఆ మాత్రం సీనియారిటీ అనుభవం నాకున్నాయి. ఇద్దరు అలా కూర్చోండి, చిన్న క్లాస్ ఒకటి పెడతాను, కూర్చోండి.
2: థ్యాంక్స్ సార్. అమ్మయ్యా, ఇప్పటికి వదిలాడు పెద్ద ఆయన.
3: మరే, ఆయన పేరుకి పెద్దవాడే కానీ వాస్తవానికి చిన్నవాడు అంటాను నేను. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు. లేకపోతే పెళ్ళిళ్ళు కానీ మిమ్మల్ని నన్ను పక్క పక్కనే కూర్చోబెట్టి మీరు పెళ్లి చేసుకోండి అన్ని బాధలు పోతాయి అని అంటాడా? నాకు తెలియక అడుగుతాను, మీకు టోటల్స్లో తప్పు రావడానికి, నేను ఆఫీస్కి లేటుకు రావడానికి కూడా మన పెళ్ళిళ్ళే కారణం అంటారా? మీరు చెప్పండి.
2: ఏమో ఆయన ఉద్దేశం ఏమిటో నన్ను అడిగితే నేనే ఎలా చెప్పగలను?
3: మాట వరుసకి మనలో మాటగా అనుకుంటే నా ఆలస్యానికి పెళ్లి కాకపోవడమే కారణం అనుకోండి. హాయిగా పెళ్ళం ఉండి పెడితే నేను ఆఫీస్కి పెందాలే రాను.
2: వస్తారేమో మరి, నాకేం తెలుసు.
3: అలాగే మీకు ఒక సొంత సంసారం పెళ్లి ద్వారా ఏర్పడితే బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉంటాయంటారా? నా పాయింట్ ఏమిటంటే, భూషణం గారు మన ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి గురించి దీర్ఘోపన్యాసం ఇస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించడంలా. అయినా ఒక రకంగా ఆలోచిస్తే ఆయన మనకి సహాయం చేశాడేమో అనిపిస్తుంది. ఒకటి అడుగుతాను చెప్పండి.
2: ఏమిటది?
3: మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? సిన్సియర్గానే అడుగుతున్నాను, తొందరపడి ఉద్రేకపడకండి. నేను రేపు ఎవరినో కట్టుకోవాల్సింది, మీరు ఎవరినో కట్టుకోవాల్సిందే కదా. మన జీతాలను అలాగే ఉంచుకొని జీవితాలను ఏకం చేసుకుంటే ఎలా ఉంటుంది? తొందర ఏమి లేదు, ఆలోచించే చెప్పండి. పెద్ద ఆయన ఒక ఆలోచన వదిలాడు, మనం మరికొంచెం ముందుకెళ్ళి ఆలోచించి చూద్దాం. గుడ్ లక్. ఇక నేను నా సీట్లోకి వెళ్ళి నా పనిలో మునిగిపోతాను.

0: ఏమిటి అలా పరధ్యానంగా ఉన్నావు?
1: ఏం లేదమ్మా.
0: అలా కొట్టిపారేయకు. ఏదో సమస్య మీద నలిగిపోతున్నట్టు మొహంలో స్పష్టంగా తెలుస్తుంటేను.
2: అక్కకేం సమస్యలుంటాయమ్మా? హాయిగా నీట్గా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళడం, చల్లగా నీడపట్టును కూర్చుని రెండు ఫైళ్ళు గెలగటం,

0: ఆఫీస్ క్యాంటీన్లో మస్తుగా టిఫిన్ తినడం, రికామీగా ఇంటికి రావడం, హాయిగా రెస్ట్ తీసుకోవడం.
1: అబ్బబ్బబ్బా, అక్కయ్యకి చదువుల గొడవలు ఏవీ లేవు కదా. పొద్దున్నే లేవడాలు, ట్యూషన్కి పరిగెత్తడాలు, ఆ తర్వాత కాలేజీలు, బండెడు పుస్తకాలు, నోట్సులు, రికార్డులు, స్ట్రైకులు, బంద్లు, హార్తాళ్ళు. అబ్బబ్బబ్బా, స్టూడెంట్ లైఫ్ అంతా బోర్ అనుకో.
0: నాకు కూడా ఎవరైనా ఉద్యోగం ఇస్తే దూకేయాలనుంది, వ్యాపారమైనా సరే.
2: అదేదో తీవ్రంగా ఆలోచిస్తుంటే మధ్యలో మీది ఒక కాకిగోల.
3: అబ్బే, అంత తీవ్రమైన ఆలోచన కాదులేమ్మా. వనజలేదు మా ఫ్రెండ్, రేపు తన పెళ్ళి, ప్రెజెంటేషన్ ఏమి ఇవ్వాలా అని.
0: హనీమూన్కి ఇంటర్నేషనల్ ఎయిర్ టికెట్స్ రెండు కొనిస్తే పోలా.
2: అబ్బా ఆపండరా మీ నవ్వులు మీరును, ప్రతీదీ ఆషామాషినే మీకు.
3: నేను అలా బజారు వెళ్ళొస్తానమ్మా, ఏదో ఒకటి కొనుక్కొస్తాను.

0: రేఖారు, మొన్న మీ ముందు ఒక ప్రస్తావన తెచ్చాను, మీ నుంచి జవాబేమీ రాలేదు. నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. పోనీ, మౌనం అర్ధ అంగీకారం అనుకోవచ్చా?
1: మరి మిగతా అంగీకారం సంగతో?
0: అమ్మయ్యా, ముందు సగం అంగీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంచెం హెచ్చిన గుండె చప్పుడు కొంచెం సర్దుకొనివ్వండి.
1: నవ్వులాటలు కాదు కళ్యాణ్ గారు, నా పెళ్లి గురించి మా ఇంట్లో ఇంకేమీ అనుకుంటున్నట్టు లేదు. నా అంతటగా నేను ప్రసక్తి తీసుకొస్తే బాగుండదేమోనని.
0: చూడండి రేఖ గారు, స్త్రీకి సిగ్గు సింగారం కావచ్చు, కానీ సంకోచం ముందరి కాళ్ళకి బంధం అవుతుంది. జీవితంలో ముందడుగు వేయదలుచుకున్న వాళ్ళకి సంకోచాలు భయాలు ప్రతిబంధకాలు. ఈ ముఖం మాత్రం ఖండితంగా చెప్పగలను. మీకు ఇష్టమైతే చెప్పండి, మీ తరఫు నేను అడగడానికి వస్తాను.
1: వద్దులేండి, అన్నప్రాసం నాడే అవకాయ చందం అవుతుంది. నేనే కొంచెం తెగించి చూస్తానింటో.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిస్ రేఖా.

0: అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను.
1: చెప్పవే, సంకోచం దేనికి?
0: ఏం లేదు, ఏమంటావోనని.
1: అనేదేముంది, ముందు చెప్పు అసలు విషయం ఏమిటో.
0: మా ఆఫీస్లో కళ్యాణ్ అని ఒక అతను ఉన్నాడు. అతను
1: ఏమిటి? అతను ఏమన్నాడు?
2: ఏమంటాడు, నువ్వెంతో అందంగా ఉన్నావు డార్లింగ్, నిన్ను నేనెంతో ప్రేమిస్తున్నాను అని ఉంటాడు.
0: ఆచా, ఏమిటా మాటలు? అసలు అమ్మా, నేను మాట్లాడుకుంటుంటే చెప్పా పెట్టకుండా ఈ గదిలోకి ఎందుకు వచ్చావు?
2: నువ్వేమీ నో అడ్మిషన్ బోర్డు పెట్టలేదుగా బయట. ఇంట్లో అన్ని గదుల్లో తిరిగినట్టే ఈ గదిలోనూ అడుగు పెట్టాను.
0: వచ్చిన దానివి నోరు మూసుకు కూర్చో, పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకు. అమ్మా, అతను అలా అల్లేదమ్మా. ఎంతో మర్యాదగా, హుందాగా, నిజాయితీగా అడిగాడు పెళ్లి చేసుకుంటానని. అదే నాకు ఇష్టమైతేనే.
1: మరి నువ్వేమన్నావే?
0: అంగీకరించకపోవటానికి తగ్గ కారణాలేవి కనిపించటం లేదమ్మా. ఇంటో అడిగి చెప్తానన్నాను.
1: నువ్వు నిర్ణయం తీసుకున్నాక అడిగేదేమిటి నా బొంద? ఇంకాను
3: అబ్బబ్బా, ఏమిటి, నన్ను చదువుకోనివరా ఏమిటి? మీ కేకలు పక్క గదిలోకి వినబడుతున్నాయి, ఏమిటి, దేనికి ఘర్షణ?
2: అక్కయ్య పెళ్లి చేసుకుంటుందట, అది కూడా వాళ్ళ ఆఫీసులో అబ్బాయిని ప్రేమించి.
3: ఓ మై గాడ్, నీకప్పుడే పెళ్ళా? మా చదువులు పూర్తయి, మాకు ఉద్యోగాలు ఇంకా రాకుండానే.
1: అవునే, పిల్లలకి ఇంకా రెక్కలు రాకుండానే నడి సముద్రంలో నా వల ఈ సంసారాన్ని వదిలేసి నీ దాన్ని నువ్వు చూసుకుంటావటే. ఆ మహారాజు ఆయన దారి ఆయన చూసుకున్నాడు, నువ్వు కూడా మమ్మల్ని మధ్యలో ముంచిపోతే మా గతేం కానీ.
3: ఈ సంసారాన్ని ఆదుకుంటామని కదూ నాన్నగారి ఉద్యోగం నీకిప్పించింది. నేను ఇంజనీర్ని అవుదాం అనుకుంటున్నాను, నాన్నగారి కోరిక కూడా అదే. నువ్వు పెళ్లి చేసుకుపోతే నా భవిష్యత్తు గతేం గాను.
2: నా సంగతి అంతే, నేను డాక్టర్ని అవుదామని బైపీ గ్రూప్ తీసుకున్నాను. నాన్నగారి జీవితాశయం కూడా అదే. ఇప్పుడు నట్టేట్లో ముంచిపోతే నా గతేం కానా?
1: ముందే చెప్పమ్మా, నేనే నుయ్యోగయో చూసుకుంటాను. ఈ సంసారం అనాథపక్షి కావడం నేను ఈ కళ్ళతో చూడలేను.

0: చేయటమా? హఠాత్తుగా అటువంటి నిర్ణయం తీసుకున్నా?
1: మరేం చేయనండి, ఇంట్లో వాళ్ళందరూ చస్తామని బెదిరిస్తుంటేను.
2: అంటే ఎద్దునడి గంత కడతావా భూషణం గారు? నీ దారి నువ్వు చూసుకుంటావని చెప్పి వాళ్ళ దాన్ని వాళ్ళు భద్రం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళంతా ఏ సుఖం కోరేవారేనా?
0: ఆగవయ్యా పెళ్లి కొడక, ఆవేశం ఆపేయి, గుర్రాన్ని కట్టేయి,

0: నువ్వు వేయాల్సింది మూడు ముళ్ళు, ఇక్కడ పడింది ఒక్క పీటముడే. జాగ్రత్తగా విడదీస్తే పోరా, నువ్వాగు, నేనేదో చక్రం అడ్డేస్తాగా.
1: ఇదేమిటి కళ్యాణ్, మిట్ట మధ్యాహ్నం పార్కుకి తీసుకొచ్చారు?
2: నీకు తెలియదులేండి, ఈ ఊళ్ళోని ప్రేమ పక్షులు ఈ టైంలో ఇక్కడే వాళ్తాయి. అదిగో అటు చూడండి, జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఇటు ఈ పొద పక్క నుంచి.
1: రాజా మై డార్లింగ్, మన ప్రేమ మొగ్గలోనే తునిగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. మా అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందిట, అప్పుడు మాకు తిండికే కరువు. అప్పటికే మేము చస్తామని బెదిరించామనుకో.
3: వెల్ డన్ మై డార్లింగ్, వెల్ డన్.
1: అరే అది అది ఆశ, నా చెల్లెలు, అతనెవరు? ఈ టైంలో ఇది కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ ఎందుకుంది?
2: చిన్నగా వాళ్ళకి వినపడుతుంది. ఇట్రండి, ఇంకో తమాషా చూపిస్తాను. కొంచెం అటుపక్కకి వెళదాం రండి.
4: ఎరా తరుణ్, సిగరెట్ రెడీ, డబ్బు తెచ్చావా?
5: అతి కష్టం మీద మక్కే పర్సులోంచి కొట్టేసి తెచ్చారా? ఒరే ఇక రానున్న గడ్డు రోజులు రా, మా అక్కయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా?
4: అరే వాట్ ఈస్ సారోఫుల్ న్యూస్. ఈ విషా సందర్భంలో ఇదిగో ఓ దమ్ములవు లేటెస్ట్ డ్రగ్.
1: కళ్యాణ్ గారు, ఏమిటిది? అతను మా తమ్ముడు, స్కూల్ ఎగ్గొట్టి ఇలా డ్రగ్స్కి అలవాటు పడ్డాడా? ఇదంతా మీకెలా తెలుసు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి.
2: మిస్ రేఖ రిలాక్స్, ముందు మీరు మాట్లాడకుండా వచ్చేయండి, తర్వాత అంతా వివరంగా చెప్తాను.

0: అమ్మా అమ్మా, అక్కయ్య వచ్చిందే. అరే, మెళ్ళో దండ కూడా ఉందే.
1: అమ్మా, అక్కయ్య వెనక ఎవరో ఉన్నారే, ఆయన మెళ్ళో కూడా దండ ఉంది.
2: ఏమిట్రా మీ కేకలు మీరును? కొంప తీసి పెళ్లి చేసుకుని వచ్చిందా ఏమిటి?
0: లేదమ్మా, పెళ్లి చేసుకుని కొంప ముచ్చినట్టుంది.
2: అయ్యింది, అనుకున్నంత అయింది. ఓరి భగవంతుడు, ఇప్పుడు ఈ సంసారానికి ఏం గతి?
1: ఏం గతి ఏమిటి? అదో గతే. అదిగో అదిగో మెట్లెక్కుతున్నారు. నువ్వు ఏడు పాపే అమ్మా.
0: రండి కళ్యాణ్, ఇదే మా ఇల్లు.
3: ఏ యుద్ధాలు జరుగుతాయో ఏమో.
0: అందుకు సిద్ధపడే వచ్చాంగా. పదండి, చెప్పదలుచుకున్న రెండు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోదాం.
2: ఆగక్కడ. ఏమే, నేను చచ్చాననుకున్నావా మీ నాన్నతో పాటు?
0: ఎందుకమ్మా వీధిలోనే అరుస్తావు?
2: బతుకు బదాన పడ్డాక ఇంక ఇంట్లో మాట్లాడేదేముంది? పిల్లల భవిష్యత్తు నాశనం చేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా?
0: పిల్లలు, భవిష్యత్తు, వాళ్ల భవిష్యత్తును కూడా వెంట తీసుకొచ్చానమ్మా. కళ్యాణ్, జిప్పి రాజాలతో సహా భూషణం గారిని కూడా కారులోంచి దిగమను.
4: రాజానా?
1: జిప్పిగాడా? వాడు మీకెక్కడ దొరికాడు? వాడెందుకిప్పుడు?
0: అమ్మ చాటలో మీ భవిష్యత్తుకు మీరు వేసుకుంటున్న పునాదుల్ని ఓసారి ఆవిడికి చూపిద్దామని. రండి భూషణం గారు, వాళ్ళను కూడా తీసుకురండి. లోపలికి పదమ్మా. నా బజారు పని గురించి వదిలే, ఇది ఎలాగూ అయిపోయింది. నీ మిగతా పిల్లల బజారు పనులను గురించైనా లోపల నోరు నొక్కుని మాట్లాడుకుందాం. రండి భూషణం గారు, పద కళ్యాణ్.
5: అమ్మా, మీ అమ్మాయి సొంత నిర్ణయం పట్ల మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. దయించి కొంచెం మంచి మనసుతో నేను చెప్పే నాలుగు మాటలు వినండి. కళ్యాణ్ అని కుర్రాడు మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు, యోగ్యుడు. మీ పిల్ల నికార్సైన బంగారం. నాకు ఒక పక్క కళ్యాణ్, ఒక పక్క రేఖ. వీళ్ళిద్దరిని కలిపితే వీళ్ళ జీవితాలలో కళ్యాణ రేఖ ఒకేసారి వెలివిరుస్తుందని ఆశించి తండ్రి లేని రేఖకు నేనే తండ్రిగా నిలబడి ఈ శుభకార్యం నడిపించాను.
0: మీరుండండి భూషణం గారు, నేను చెప్తాను. అమ్మా, తండ్రి పోయిన ఏళ్లలో పెద్దపిల్లలే దిక్కుగా నిలిచి అందరూ రెక్కలుచ్చి ఎగిరిపోయాక వాళ్ల వివాహాలు కాక ఆరిపోయిన కర్పూర కడికల్లా మిగిలిపోవడం ఇప్పటికే మనం అనేక సంసారాల్లో చూస్తున్నాం. భూషణం గారి సలహా మీదే ఈ సొంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
6: చూడండి, నేను మీ సంసారంలోనూ జీవితాల్లోనూ అడుగుపెట్టి మీ భవిష్యత్తు పట్ల అభద్రతా భావన కలిగించి ఉంటే అది కేవలం మీ అపోహనని చెప్పడానికి వచ్చాను. రేఖ నా దగ్గరున్నా రేఖ జీతం మాత్రం క్రమం తప్పకుండా మీ ఇంటికే వస్తుంది.
0: చదువులు, భవిష్యత్తు, ఇంటో కాకమ్మ కథలు కాదు వీధిలో వీళ్ళ భాగవతం. తరుణేమో ఈ జిప్పీతో కలిసి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు, స్కూల్కి వెళ్ళటం లేదు. ఇక నీ ముద్దుల కూతురు ఆశ ఈ రాజాతో కలిసి పార్కుల్లో పడి దొర్లుతూ ప్రేమాగేమా అని పలవరిస్తోంది. వీళ్ల భవిష్యత్తు గురించేనా అమ్మా? నేను పెళ్లి గిళ్ళి లేకుండా జీవితాంతం కొవ్వొత్తిలా కరిగిపోవాల్సింది.
2: ఏమర్రా,

0: ఏమిటి నేను వింటున్నది మీ గురించి? ఇదంతా నిజమేనా?
1: రెండు జంటలు కిక్కురమనకుండా కుక్కిన పెన్లల్లే పడుంటే ఇంకా అడుగుతామేమిటమ్మా? కావాలంటే ఆ తరుణగాడి జేబులు, ఈ జిప్పిగాడి జేబులు నువ్వే వెతుకు. డ్రగ్స్ నింపిన సిగరెట్లు దొరుకుతాయి. ఇప్పటికే వీళ్ళింటో దొంగతనాలు చేసి చాటుమాటు వ్యవహారాలకు అలవాటు పడ్డారు. వీళ్లనా నేను ఉద్ధరించేది? వీళ్లా నిన్ను ఉద్ధరించేది? నేనా నిన్ను నిలువునా ముంచి వెళ్ళిపోయేది?
2: తులసమ్మగారు, శాంతంగా ఆలోచించండి. మనసుంటే మార్గం లేకపోలేదు. వీళ్ళకంతగా చదువుకోవాలనే ఉంటే వాళ్ళ గురించి రేఖ పెళ్లి మానుకోవటం ఒక్కటే మార్గం కాదు. మినిమం క్వాలిఫికేషన్ రాగానే చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి నైట్ కాలేజీలో చదువుకుంటూ ఎంతైనా పైకి రావచ్చు. ఇదివరలో అందరూ కాలేజీకి వెళ్ళే చదువుకోనక్కర్లేదు. ఈవేళ బోల్డ్ ఓపెన్ యూనివర్సిటీలు, కరస్పాండెన్స్ కోర్సులు ఉన్నాయి, పార్ట్ టైం కాలేజీలు ఉన్నాయి, పార్ట్ టైం ఉద్యోగాలు ఉన్నాయి. ఇటు చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు, అటు సంపాదించుకుంటూ చదువుకుని మరింత పైకి వెళ్ళనివచ్చు. ఎటొచ్చి తమ బద్ధకాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని స్వార్థపరులుగా చిత్రించకుండా ఉంటే చాలు. మన ఆలోచన విధానంలో మారితే కానీ జీవిత విధానాలు మారవు. ఇప్పుడు చెప్పండి, రేఖ చేసింది సరైన పనో కాదో?
0: నన్ను క్షమించండి బాబుగారు, మగదిక్కులేని సంసారానికి చొరవ చూపి ఒక దోవ చూపించారు. ఒరే తరుణ్, ఇక మీద పిచ్చి వేషాలు వేస్తే ఈయన చేతే మీ తాట ఒలిపిస్తా. అమ్మా రేఖ, నన్ను క్షమించమ్మా, చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావమ్మా.
1: అంత మాటనకమ్మా.
3: మనలో
1: మనకి క్షమాపణలేమిట్రా, ఇక మీదటైనా బుద్ధిగా చదువుకోండి.
2: ఇంకేముంది, అంతా సుఖాంతం. పదండి పదండి, కారెక్కండి. హోటల్లో మన వాళ్ళందరూ వెడ్డింగ్ రిసెప్షన్లో ఎదురు చూస్తూ ఉంటారు. భోజనాలు చేయొద్దు, పదండి పదండి.
4: కళ్యాణ రేఖ నాటిక విన్నారు. రచన శ్రీమతి పి పద్మావతి. ఇందులో కళ్యాణ్ శ్రీ షేక్ మస్తాన్వలి, రేఖ శ్రీమతి వై సరోజా నిర్మల, భూషణం శ్రీ జీవి ప్రసాదరావు, తులసిమ్మ శ్రీమతి బిఎం సీతాకుమారి, తరుణ్ శ్రీ చిబుకల శ్రీనివాస్, జిప్పి శ్రీ వై సురేంద్ర, ఆశ శ్రీమతి బత్తుల భానురమ, రాజా శ్రీ మాడుగుల రామకృష్ణ. నిర్వహణ పాండురంగ.
5: ఇంతవరకు మీరు కళ్యాణ రేఖ నాటిక విన్నారు. రచన శ్రీమతి పి పద్మావతి, నిర్వహణ శ్రీ పాండురంగ. ఆకాశవాణి కార్నూల కేంద్రం, సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఆకాశమంత చిత్రం కోసం మధు బాలకృష్ణను ఆలపించిన అనంత శ్రీరామ్ గీతాన్ని వినండి. సంగీతం విద్యాసాగర్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత ఎంతవాడు గాని చిత్రం కోసం బెన్నీ దయాల్ మహతి ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం హరీష్ జయరాజ్.

కార్యక్రమంలో తర్వాత ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల జయదేవ్ సుశీల వసంత బృందం ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు,

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. ఇస్కే అతిరిక్త్ దూరదర్శన్ కే యూట్యూబ్ చానల్ ఔర్ ప్రసార్ భారతీ కే యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ పర్ సజీవ్ ప్రసారణ్ లైవ్ స్ట్రీమింగ్ కే మాధ్యమ్ సే. తో యాద్ రఖే రవివార్ సుబహ 11 బజే మన్ కీ బాత్.
2: ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఈ రోజు సాయంత్రం 6:25 సినీ గీతం, 6:30 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో

ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 8:45 హిందీలోను 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 9:15 మాంచెస్టర్స్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కార్నూలు కేంద్రం సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: being observed throughout the globe today. The main event in India was held in Kolkata's Red Road, led by Prime Minister Narendra Modi, who performed yoga alongside thousands of practitioners at the iconic venue. Speaking on the occasion, Prime Minister Modi emphasized yoga's role in providing pathway from mental wellness to physical wellness.
1: Yoga keval hamare sharirik swasthya par hi focus nahi karta. Yoga manasik swasthya se शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है. इसलिए योग के विषय में युक्त चेष्टस्य कर्मसु कहा गया है. यानी हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, इसका बोध, ये बोध हमारे जीवन में शांति का स्रोत तो बनता ही है, इससे विश्व शांति का मार्ग भी खुलता है.
0: The International Day of Yoga is being observed throughout the globe today. President Draupadi Murmu performed yoga at the Garrison Ground in Jabalpur, Madhya Pradesh. Indian women hockey team has lifted the FIH Women's Nations Cup for the second time, defeating host New Zealand 2-0 in the final in Auckland today. Prime Minister Narendra Modi has congratulated the Indian team on their win and praised them for the exceptional performance throughout the tournament. In cricket, India A defeated host Sri Lanka by 66 runs in the summit clash of the Tri-Nation A series in Dambulla. Today, put into bat, India posted 377 runs for the loss of 9 wickets in stipulated 50 overs. In reply, Sri Lanka were bowled out for 311 in 47.1 overs. And with that, we end this news bulletin.
2: ఇది నీ కోసమమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీ కోసం
4: అంత తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోను ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈరోజు నిర్వహించింది. యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాల సాధన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్తో రామ్దేవ్ బాబా ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి చొరవతోనే ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, ప్రపంచానికి మార్గ నిర్దేశం చేయగల విశ్వగురు సామర్థ్యం ఒక్క భారతదేశానికే ఉందన్నారు. రసాయన రహిత ఆహారాన్ని అందించేందుకు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంట పాటు యోగా కోసం కేటాయించాలని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
7: ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
6: యోగ సాధనతో మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక సమతుల్యత సాధ్యమని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిందన్నారు. యోగా అంటే వ్యాయామం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు. శరీరం మనస్సు ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమే యోగా అని అన్నారు.

0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పోస్టు పెట్టారు. యోగా అనేది భారతదేశ నాగరికత జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక అమూల్యమైన కానుక యోగా అని అభివర్ణించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, అంతర్గత సమతుల్యత, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సాగర తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్షను నిర్వహించారు. రాష్ట్రం నుండి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. యోగా సాధన వల్ల మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని, అందరూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ పార్కులో జరిగిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచంలోని 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వందలాది మందితో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకొచ్చే జీవన విధానమని అన్నారు. నేడు 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. యోగ సాధనతో మనసు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాను ప్రధానమంత్రి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. పూర్వీకులు మనకు అందించిన ఈ యోగాను మనం నిత్యం సాధనం చేయాలని, యోగా సాధనతో మంచి ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబి ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖలు సంయుక్తంగా జరిపిన దాడిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పరిధిలోని అరకు నియోజకవర్గం ముంచింగిపుట్టు మండలం బూసిపుట్టు వద్ద ఈరోజు నిర్వహించిన దాడిలో సుమారు 5,60,00,000 రూపాయల విలువైన 1,125 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 3 వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో ఈ నెల 23వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, కోస్తా జిల్లాల్లో వేడి, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్ర గృహ నిర్మాణ

0: సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవం సందర్భంగా ఏలూరులో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాంధ్రతో రాష్ట ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యోగా ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని అన్నారు. యోగా ఒక ఆధ్యాత్మిక సాధనమని, ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈ రోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి మంగళపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना?
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
4: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో జి ఆనంద్ వాణి జయరామ్ ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధలో శ్రీ గోపిరెడ్డి రామిరెడ్డి గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం పాము కాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ పి రామారావు గారితో పరిచయం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 అభిరుచి. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 దైవం మానుష రూపేణ ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. 6 గంటలకు

0: ప్రసార వివరాలు 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో స్త్రీవాద కవిత్వం మహిళా చైతన్యం ఎన్ విజయలక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో యమదొంగ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం వింటారు. మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ ఆలపించిన గీతాన్ని వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్. వినే ముందు
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:30 కావస్తుంది. మరి కాసేపట్లో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

పంకి చిత్రం నుంచి పాట వినేసిన తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 6:36 దాటి 24 సెకండ్లు. మీరంతా ఆచ్యం చూసి వింటున్నారు 101.3 MHz పై వివిధ భారతి ఎఫ్ఎం వింటున్నారు కృష్ణా తీరం విత్ యువరాజిత్ చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం. ఎస్, దేశంలోని నిరుపేదలకు వలస కార్మికులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకం ఇది. ప్రధానమంత్రి గారి జన్ ధన్ యోజన పథకం అండి. అసలు జీరో బ్యాలెన్స్ తో పేద ప్రజలందరికీ కూడా బ్యాంకు ఖాతాలు తెరుచుకుని అందులో మనం 10,000 వరకు దాచుకోవచ్చనమాట. దీని ద్వారా రూపే డెబిట్ కార్డు ఉంటుంది, 10,000 వరకు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కలదు, అందులో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం డ్రా చేసుకునేటటువంటి సదుపాయం. మరి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి పథకం గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి గారు కిసాన్ సమ్మాన్ నిధి, సూపర్ కదా, పిఎం కిసాన్. అర్హులైనటువంటి రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని 3 సమాన విడతలలో 3 దఫాలుగా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో అందించే పథకం. సూపర్ పథకం కదా. మరికొన్ని పథకాలు ఏ ఏ ఉద్దేశంతో ఉన్నవి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బ్యాండ్ బ్యాలెన్స్ నుంచి ఒక పాడు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

శంకర్బాబు లక్ష్మీదాస్ ఆలపించినటువంటి పుష్పటూచుట నుంచి పాట వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 6:46 దాటి 5 సెకండ్లు. మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రధానమంత్రి ముద్రా యోజన, ఎస్, ఈ పథకం గురించి మాట్లాడుకోవాలంటే కొంతగా అంటే అప్పుడప్పుడే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులకు, వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు ఎలాంటి హామీ లేకుండా 50,000 నుంచి 20 లక్షల వరకు రుణాలు అందించే పథకం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, దీని గురించి చెప్పాలంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించే పథకం. ప్రధానమంత్రి గారి స్వనిధి యోజన, ఎస్, సూపర్. వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా వర్కింగ్ క్యాపిటల్ కింద చిన్న మొత్తాలలో రుణాలను అందించే పథకం, సూపర్ కదా. ఇలాంటి పథకాల గురించి, ఏ పథకం దేని నిమిత్తం ఇస్తున్నారనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు పలాస చిత్రం నుంచి రఘు కొంచెం ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం.

101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు కృష్ణా తీరం విద్యుర్ ఆర్జే చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారి సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అతి తక్కువ ప్రీమియంతో 2 లక్షల జీవిత బీమాను అందించే పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం. అటల్ పెన్షన్ యోజన పథకం ఉందండి. ఇది అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి పెన్షన్ పథకం. దీని ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత నిర్దిష్ట పెన్షన్ లభిస్తుంది. ఇంకా అనేక సంక్షేమ పథకాల గురించి ఉన్నాయి. ఒక్కొక్క సంక్షేమ పథకం గురించి వివిధ కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి హరిచరణ్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధిర. ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులను ఆదేశించారు. రెండేళ్ల క్రితం రాష్ట ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం జరిగిన సమావేశంలో శ్వేతపత్రాలు విడుదల చేశారు. హైదరాబాద్లో రేపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణంగా బసవతారకం ఆసుపత్రి నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా సుమారు 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90,000 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం కందులపాడులో ఎర్రమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెనుగంచిప్రోలులో పోలీసులు ఈరోజు నకిలీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అది తినదగిన జంతువుల మాంసం కాదని నిందితులు చెప్పినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. నకిలీ మాంసం విక్రయిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో నీటి 2026 పునఃపరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ రేపు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఎస్ఐఆర్ మరియు 2 సంవత్సరాల కూటమి పాలనపై ఇంటింటి ప్రచార అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 2026 మ్యాచ్లు ఈ నెల 24 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో జరగనున్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ శ్రీలంక ఏ జట్టుతో ఫైనల్లో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी है।
1: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
2: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
0: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
0: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
2: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
0: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
2: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल।
5: आकाशवाणी कर्नूल केंद्रम समय 7:05 का वस्तुंदी। मरि कासेपट్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు। అనంతరం 7:15 మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు।

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000 పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బడా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: యే యుద్ధ నౌక

నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు.

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్టపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే మూడు అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ ను ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల

0: 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: బాండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ విద్ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: भारती एफएम 101.3।
1: స్టూడియోలో సమయం చూస్తే 7:16 దాటి 36 సెకండ్లు. మీరంతా ఆచ్యూన్ చేసి వింటున్నారు 101.3 MHz పై వింటున్నారు మనసును మనసై మనసును మనసై కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనసు మనసై కార్యక్రమంలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 0664 నెంబర్కు వాట్సాప్ చేయాలి. మనసై మనసును అంటే మనసులోనే మనసై ఉందన్నటువంటి కార్యక్రమం అనమాట. మనసును మనసైలో చిన్నబడికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే 0664 నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పారు కదా. మనసును మనసై కార్యక్రమంలో ఫస్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. నా మనసుకి ఏమైంది అన్నట్లుగా ఉంది కదా. మనసులో ఏముందో చెప్పాలి అంటే మన మనసులోని మర్మం మనమే చెప్పాలి. ఎదుటి ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, మనసులోని భావం ముఖంలో కనిపిస్తుంది. సరే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఒకరున్నారండి. ఈ సింగర్ ఒక పాట ఆలపిస్తే మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టేస్తాం. సూపర్ సూపర్ ఆ పాట ఎలా ఉన్నా సరే మనం చప్పట్లు కొట్టాల్సిందే, తప్పదు మరి. ఆ సింగర్ ఎవరు? ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఉన్నారు ఒకరు. ఈ సింగర్ పాట పాడితే మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొడతాం. ఆ సింగర్ ఎవరు తెలిస్తే 0664 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసే వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: సుప్రభాతం చూడడానికి సునీత కార్తిక్ అల్పించిన సినిమా నెల గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 7:23 దాటి 56 సెకండ్లు. మీరంతా ఆర్షన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఏ 101.3 MHz పై వింటున్నారు మనసును మనసే. ఈ కార్యక్రమంలో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానం ఎవరెవరు పంపించాలి. ముందు ప్రశ్న ఏమిటో చెప్తాను. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఉన్నారు. ఈ సింగర్ ఆలపించిన పాట పాడినా మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టేద్దాం, కొట్టాలి తప్పదు. మరి ఎందుకో తెలియదు. మరి ఎవరో సింగర్ అని అడిగాను, తక్కువ మంది పంపించారండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సరే పంపారు. మీకు ఎలా తెలిసిపోయిందండి? సూపర్. తర్వాత ఎవరు? హాయ్ గుడ్ ఈవినింగ్ తేజ, కార్తి, కీర్తి. ఓకే, కూచిపూడి నుంచి ఒక ఆన్సర్ అయితే పంపించట్లేదు. తర్వాత కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మైకేల్ జాక్సన్ అంటున్నారండి. ఎవరు? గడిగ తిమ్మప్ప, గడిగ సరోజి, రాఘవేంద్ర కాలనీ, ఎమ్మగనూరు నుంచి. మైకేల్ జాక్సన్ అయితే కాదు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఓ సూపర్, రైట్ ఆన్సరే, తెలిసిపోయిందా. తర్వాత ఎవరు? ముంబై నుండి మహమ్మద్ జరిదర్ శ్రేయవాణి జరిదర్. బాగున్నారండి, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఆ గాయకులు ఎవరో దొరకడం లేదు సార్ అంటున్నారు. వెతకండి వెతకండి, దొరుకుతారు. జాగ్రత్తగా, మనం వెతకాల్సిన పర్లేదండి. ఆన్సర్ చెప్పేస్తున్నాను, మనం వెతకాల్సిన పర్లేదు. ఆ గాయకులు ఎవరో కాదు. చాలా సరదాగా ఫన్నీగా అడిగాను. దోమ అండి, దోమ కరెక్ట్గా వచ్చి చెవు కాడే గుయ్యూ అనే పాట పాడుతుంది. ఆ పాటకి మనం మనకు నచ్చదు, నచ్చకపోయినా సరే మనం చప్పట్లు కొడతాం కదా. రైట్ అని శ్రీ ఇద్దరు ముగ్గురు పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. సరదా సరదా సాగేటటువంటి మనసును మనసే కార్యక్రమానికి అయితే అందరినీ స్వాగతిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. మరి కొద్దిమంది మాత్రమే వాట్సాప్ చేశారు, మరి మిగతా వారికి ఈ ప్రశ్న అర్థం కాక వాట్సాప్ చేయలేదు. నాకైతే అర్థం కాలేదు. సరే, నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, గెట్ రెడీ. జీకే ప్రశ్న. పిడుగుల దేశమని ఒక దేశాన్ని పిలుస్తారు. ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కదా, పిడుగులు పడుతూనే ఉన్నాయి. మరి పిడుగుల దేశం అని ఒక దేశాన్ని పిలుస్తారు, అది ఏ దేశం? తెలిసిపోయిందా? 0662-44-14 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసే వింటున్నారు. విత్యురాజ్ చిన్నబాబు.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఏమైంది ఈ వేళ చిత్రానికి? చక్రి పావని పాండే ఆలపించిన భాస్కర్ భట్ల రవికుమార్ గారి గీతం విదేశారు. స్టూడియోలో సమయం చేస్తే 7:32 దాటి 30 సెకండ్లు. మీరంతా ఆచ్యం చేసి వింటున్నారు 101.3 MHz పై మనసు మనసు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. మనసును మనసు ఈ కార్యక్రమంలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. పిడుగుల దేశం అని ఒక దేశాన్ని పిలుస్తారు, ఆ దేశం పేరు ఏమిటి అని అడిగాను. వావ్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సరే పంపించారండి. ఎట్లా వెంకటరెడ్డి గారు లక్కవరణి, సూపర్ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్హాపూర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆలగడ్డ నందలిదిరి నుంచి రైట్ ఆన్సరే పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, ఆన్సర్ అంటూ ఓకే. వెనుజులా కాదండి, ఆశ శ్రీనివాస్ గారు, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు? తిమ్మప్ప సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మగనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇటు కనకరావు పెడన రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ శ్వేత లక్ష్మి నిష్కహాని, వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? గోల్కాన్ దగ్గర నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి అమెరికాట. కాదండి, నేను చెప్తాను. మహమ్మద్ జరిదిని శ్రీమారి జరిదిని పంపించారు, రైట్ ఆన్సర్. వీరైతే కొద్దిమంది మాత్రమే పంపించారండి. ఆన్సర్ వచ్చేసి భూటాన్, పిడుగుల దేశం అని పిలుస్తారండి.

మనసులు మనసై కార్యక్రమంలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, పాట సినిమా పేరు, చిత్రం పేరు, తర్వాత సింగర్స్ ఎవరు, ఏది చెప్పినా సరే రైట్ ఆన్సరే అవుతుందండి. పాట అయితే చాలా జాగ్రత్తగా వినండి. మీరు విన్న పాటే, ఈ పాట ఎప్పుడు వినలేదని మాత్రం అనొద్దు, జాగ్రత్తగా వినండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై మనసులు మనసై విచ్చి రాజు చిన్నబాబు.

నేను వినిపించినటువంటి ఆ పాట ఎవరు కూడా పంపలేదండి. యడ్ల వెంకటరెడ్డి గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎర్ రెహమాన్ మాత్రం పంపించారు. కంగ్రాచులేషన్స్. ఒక్కరే పంపారు కనకారావు పెడన. వావ్, ఈ మూవీ పేరు వచ్చేసి వేరా మూవీ అని పెట్టారు. వేరే ఏం కాదండి, ఇది డబ్బింగ్ మూవీ. సరే, రైట్ ఆన్సర్ ఇది, ఒక్కరే పంపించారు. పాడింది ఎవరంటే విజయప్రకాష్ గారు. కీర్తి వీరిద్దరే పాడారండి. సరే, ఎప్పుడు వినని పాటలే వినిపిస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం పద్ధతిగా లేదనిపిస్తుంది. చంద్రశేఖర్, కొల్లాపూర్.

0: மகத் ஹீராட்டா. அப்பா
1: స్టూడియోలో సమయం చూస్తే 7:38:56. మనసును మనసు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు.

జీకే ప్రశ్న చాలా ఈజీగా ఉండేటటువంటి ప్రశ్న అయితే నేను అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ మంది అయితే వాట్సాప్ చేయండి. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద జానకిరాజ్ అయితే భూటాన్ అని పెట్టారు పిడుగుల దేశానికి. నేను అడగబోయే ప్రశ్న, ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, ప్రపంచ చక్కెర పాత్ర ఏది? ప్రపంచ చక్కెర పాత్ర దేనిని అంటారు? ఆన్సర్ తెలిస్తే 0662441 ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినండి మనసుల మనసై కార్యక్రమం.

మానవ శ్రవణ మార్గి ఆలపించినటువంటి చంద్రబోసు గీతం వినేశారు. సమయం చూస్తే 7:44 దాటి 48 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మానసుల మనస వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ప్రపంచ చక్కెర పాత్ర ఏమిటి అని అడిగాను. చంద్రశేఖర్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. కొల్లాపూర్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇద్దరున్నారండి చంద్రశేఖర్లు. హైదరాబాద్ నుంచి లక్ష్మీ శ్వేత నిష్కహాని రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. పాలంపాలెం యాళ్ళగడ్డ నందల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మహమ్మద్ని శ్రీహబానుజరిద్దన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ప్రపంచ చక్ర పాత్ర క్యూబా. దీనిని ప్రపంచ చక్ర పాత్ర అంటారు. మనసున మనసులో చిన్నబాబు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 0664-44-14 నెంబర్కి వాట్సాప్ చేయాలి. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాల గురించి నేను కృష్ణా తీరంలో చాలా చెప్పాను. కానీ ఈ పథకం ఉజ్వల యోజన పథకం గురించి అయితే నేను చెప్పలేదు. ఎవరి నిమిత్తం ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఉజ్వల యోజన దేని నిమిత్తం ప్రవేశపెట్టారు? ఈ విషయం తెలిస్తే 0664-44 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మానసన మానసాయి.

ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఉజ్వల యోజన ఎవరి నిమిత్తం ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ తెలిసి 0662441 నెంబర్కు వాట్సాప్ చేయండి.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన భవనచంద్ర గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 7:55 దాటి 10 సెకండ్లు. మీరంతా ఆర్జ్యం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. చిరబాబు మనసును మనసే కార్యక్రమంలో ఒక ప్రశ్న అడిగాడు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఒకటైన ఉజ్వల యోజన దేని నిమిత్తం ఎవరి నిమిత్తం ప్రవేశపెట్టారు అని అడిగాను. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు. ఓహోహో, రుద్ర వీర్రాజు సంగీత దర్శకుడు కానూరు తాతారు. జవాబు మూవీ. నేను అడిగింది రుద్ర మీద ఏమండి, నేను అడిగింది వేరు, మీరు పంపించింది వేరు. ప్రశ్న, వినిపించిన పాట? ఆహో, ఆ పాటకి చెప్తున్నారా? కాదండి, వేరేది చెప్పాను. కనకారావు గారు పెడన. ఓకే, రైట్ ఆన్సర్. సమాధానం అంటూ పంపించారండి చంద్రశేఖర్ బెంగళూరు నుంచి. వీరు బెంగళూరు కర్రీ బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాలంపోలే యాలగడ్డ దగ్గర నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? పని సత్యశ్రీ తెనాలి. రైట్ ఆన్సర్ పంపించారు. హిమంత్ కుమార్ విజయవాడ. రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకిరాజు చెప్పాను కదా. రైట్ ఆన్సర్. మామ చరిత్ర సేవారి చరిత్ర పంపించి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే పథకం. ఓకేనా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. ప్రతి ఏడాది ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనుల ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాగా రేపు విద్యుత్ రంగంపై నివేదిక విడుదల కానుందని అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ జీవితం అందరికీ ఆదర్శమని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి బాపూఘాట్ వద్ద విజయ్ నివాళులర్పించారు. తుళ్లూరు మండలం శాకమూరు పార్కులో రెయిన్ ఫారెస్ట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 17.58 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ నిర్మాణం, పచ్చదనం పెంపు, భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 551 నగరాల్లోని 5440 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించగా 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రేపు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లో జరగాల్సిన పాడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేయబడిందని పాడా పీడీ శివరామప్రసాద్ తెలిపారు. అయితే మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ యథావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతతో రాజీ పడకుండా ఎటువంటి లోపాలు లేకుండా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో రేవు పోలవరం పెంటకోట రత్నయ్య బీచ్ లో విద్యులు, యువకులు, బీచ్ సందర్శకులకు సముద్ర తీరంలో ఎదురయ్యే ప్రవాహాలు, సముద్రపు లోతు అలల వల్ల ఏర్పడే గోతులు, మానవాళికి కలిగే ప్రమాదాలపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెరుకుపల్లి మండలం రాంబొట్లపాలెంలో గ్రామదేవత శ్రీ బగలాముఖి అమ్మవారి కొలువులు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఫిరంగిపురం మండలం వేమవరం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాంచెస్టర్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ ప్రస్తుత స్కోర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

మీరంతా ఆర్ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. స్టూడియోలో సమయం చూస్తే 8:03 దాటి 34 సెకండ్లు. మన ఫ్రెండ్స్ కొంతమంది ఒక ఇద్దరు వాట్సాప్ చేశారండి.

మల్లీశ్వరరావు శాంభవి జగదీశ్వర్ అండ్ తమన్ కుటుంబ సభ్యులు. జగదీశ్వర్, తమన్, శాంభవి, మల్లేశ్వరరావు వీరంతా ఉప్పులూరు గ్రామం కంకిపేట మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు. మహిళలకు ఉచిత ఎల్పిజీ గ్యాస్ పథకం ఉజ్వల యోజన ప్రధానమంత్రి మోడీ గారి పథకం అంటూ వాట్సాప్ చేశారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎమ్మనేని వెంకటేశ్వరరావు అమ్మదగిరి పట్నం వేటపాలెం బాపట్ల వీరు కూడా నమస్తే చిన్నబాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కార్యక్రమంలో ఇప్పుడు డిజేట్ డిజేట్ యుగుల గీతాలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వినోదం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన శ్రీవేణుల గీతం

0: యోగా పరిష్కార మార్గం అనే అంశంపై హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతీ శ్యామలా గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్.
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ఆత్మకు ఆరోగ్యానికి యోగా పరిష్కార మార్గం అనే అంశంపై ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం.

0: డిజే డ్యూయెట్ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట శుభ సంకల్పం చిత్రం నుంచి.
1: సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య.

భారతీయ సంస్కృతి మాత్రం ఆరోగ్యాన్ని సమగ్రమైన దృక్పథంతో పరిశీలన చేసింది. ఈ క్రమంలోనే మన ఋషులు తమ జ్ఞానగరిమతో మనకు ఆరోగ్యాన్ని తద్వారా ఆనందాన్ని ప్రసాదించే సకలార్థ సాధకంగా యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. యోగా అనేది కేవలం కొన్ని శారీరక వ్యాయామాల సమాహారమే కాదు, అది ఒక జీవన విధానం. మానవ జీవితాన్ని తాపత్రయాలు సాధారణంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపముల నుండి విముక్తిని పొంది ప్రశాంతమైన జీవితం గడపాలన్నా, ధర్మాన్ని ఆచరించాలన్నా మనకు శరీరం మొదటి సాధనం. ఇదే విషయాన్ని కాళిదాసు కుమార సంభవంలో ఈ విధంగా తెలియజేస్తారు. అపిక్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధిక్షమాణితే అపిస్వశక్త్యా తపసి ప్రవర్తసే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. పార్వతీదేవి శివుని గూర్చి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్న సందర్భంలో ఆదియోగి అయిన పరమశివుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి శరీరం యొక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. జీవితంలో ఏ కార్యం సాధించాలన్నా శరీరం ముఖ్యమైన సాధనము. స్వస్థే శరీరే స్వస్థం మనః తిష్ఠతి, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని స్వామి వివేకానంద అంటారు. ఈ విధమైన శారీరక మానసిక ఆరోగ్య పరిపుష్టికి యోగ సాధన అత్యావశ్యకంగా చెప్పబడింది. ఆధునికే కాలే ఇదం జగత్ ఆరోగ్యమితి పదస్య పరితః భ్రమమాణః అస్తి, ఆధునికే ప్రపంచే ఆరోగ్యమిత్యస్య కేవలం రోగరహిత శరీరమిత్యేవ భావనా ప్రచలతి. కింతు అస్మాకం ప్రాచీన భారతీయ సంస్కృతౌ ఆరోగ్యస్య విషయే సాధన విషయే చ విశాలదృష్ట్యా పరిశీలనం ఆచరణంచ ఆసీత్. అస్మిన్నేవ క్రమే అస్మాకం ఋషిభిః తేషాం జ్ఞానగరిమయ శారీరక మానసిక వికాసాయ సకలార్థ సాధకత్వేన చ యోగః ప్రతిపాదితః యేన అస్మాభిః స్వాస్థ్యం సుఖంచ ప్రాప్తుం శక్యతే. యోగః నామ న కేవలం శారీరక వ్యాయామానాం సమాహారః అపితు జీవనస్య ఏకః మహత్వపూర్ణః మార్గః అస్తి. మానవ జీవితం సాధారణతయా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపత్రయైః ప్రభావితం భవతి. ఏతస్మాత్ తాపత్రయాత్ ముక్తాః భూత్వా సుఖమయం జీవనం యాపయితుం శరీరమాద్యం ఖలు ధర్మసాధనం ఇతి మహాకవి కాళిదాసేనోక్తరీత్యా ధర్మాచరణస్య చ అస్మాకం శరీరమేవ ముఖ్యం సాధనమస్తి. సుశక్తం శరీరం సుదృఢం అరోగం శరీరంచ స్వాస్థ్యం ద్యోతయతి. దృఢశరీరమాత్రం దృఢం మనః అపి అపేక్షితం. మనః దౌర్బల్యం ఇతి శబ్దం న శృణుయాత్. భయరహితం స్నేహకారుణ్యమయంచ భవేత్ హృదయం, తథైవ అతితీక్ష్ణా దృఢా మతిః భవేత్. ఏతదర్థం అస్మాభిః యోగాభ్యాసః కరణీయః భవతి. యోగాభ్యాసేన శారీరక వికాసేన సహా మానసిక వికాసోపి జాయతే. ప్రాచీన భారతీయ గ్రంథేషు యోగస్య స్వరూపం తస్య లక్షణాని చ వివిధాని ప్రోక్తాని సంతి. వేదాః అస్మిన్ భారతీయ వాంగ్మయే ప్రాచీనతమాః భారతీయ సంస్కృతేః ఆధ్యాత్మికతాయాశ్చ ఆధారభూతాః వర్తంతే. ఆధునిక కాలే యః యోగాభ్యాసః అస్మాభిః దృశ్యతే తస్య మూలభూతాః వేదేషు దృశ్యంతే. వేదేషు యోగః న కేవలం శారీరక

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇంగ్లాండ్
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 8:40 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ద నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్దమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయ సంభావనాయే బనీ. 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. आज यह आंकड़ा बढ़कर करीब 40,000 करोड़ रुपए पहुंच रहा है. आत्मनिर्भरता की यात्रा में अभी बहुत कुछ करना बाकी है.
2: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం

0: 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగా ఆసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ మానసిక స్వాస్థ్యసే శారీరక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే क्या नहीं करना चाहिए, इसका बोध, इससे विश्व शांति का मार्ग भी खुलता है. योग दुनिया के बेहतर भविष्य के लिए एक आवश्यकता भी है.
0: భారత్ ఐరోపా సమాఖ్య EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు 0 సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ICCR సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. FIH హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం IMD తెలిపింది. అస్సాం, మేఘాలయ.

అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారతీయ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

బుల్లుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు అనిపించిన పాట. బొబ్బిలి రాజా, అలో బ్రదర్, చంటి చిత్రాల నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం అనిపించిన పాటలు బ్యాక్ టు బ్యాక్ వినండి. జిహెచ్ జిహెచ్ కార్యక్రమంలో

0: ഉള്ളു.
1: ഗോപയ്യ
0: ഗോധൂളി എന്തുവലനാ,
2: ഗോധൂളി എറനാ എന്തുവലനാ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: స్టూడియోలో సమయం చూస్తే 9:26 దాటే 45 సెకండ్లు. మీరంతా ఆచూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజ్కి చిన్నబాబు.
3: నాలుగు స్తంభాలాట జంజాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్య పాత్రల్లో నటించగా నవత కృష్ణరాజు నిర్మించిన 1982 చలనచిత్రం ఇదండి. నలుగురు యువతి యువకుల జీవితంతో, ప్రేమ పెళ్లిళ్లతో జీవితం వాడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంజాల. భారమైన ప్రేమ కథతో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోయిన్లతో నటింపజేసి జంజాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మిని, కొల్హాపురి ముఖ్య పాత్రలో బెకారార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు సుత్తివేలు చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది సుత్తి అన్న పదాన్ని తెలుగునాట ప్రాచీనంలోకి తెచ్చి తీసుకొచ్చిందన్నమాట. ఈ సినిమా నుంచి వేలు వీరభద్రరావు పేర్లకు సుత్తివేలు అనేది వారి ఇంటి పేర్లు అయ్యిందండి. ఇదే చిత్రం నుంచి పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో ఆలపించిన పాట వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మధుర స్వరాలు విత్యురాజ్ చిన్నబాబు.

ఏంటి రామాయణం చూడడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 9:42 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అడవి సింహాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

కాణిక శబ్దం చేసినట్టుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసెన్సీ ఆలపించిన వేటూరి గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 15 సెకండ్లు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఖైదీ రుద్రయ్య చిత్రానికి రాజు సీతారాం పిసిసిలు ఆలపించిన వేటూరి గీతం.

స్టూడియోలో సమయం చూస్తే 10 గంటలు దాటి, 1 నిమిషం దాటి, 11 సెకండ్లు అన్నీ దాటిపోతూనే ఉన్నాయి. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆనాటి గాయనీ గాయకుల గణాల నుంచి జాలువారిన జలపాతాలు, వినిపించిన రాగాలు ఆస్వాదించండి ఈనాటి కార్యక్రమంలో. శ్రీరంగ నీతులు వచ్చేసరికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల ఆలపించిన రాజశ్రీ గీతం.

వీరాభిమన్యుచ్చటికి ఘంటసాల పి సుశీలాల పిచ్చుట పాటు విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు.

ఆదాయం తీర్చడానికి జమునా రాణి ఆలపించిన పాటు విన్నారు. వినిపించిన రాగాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీమతి చిత్రానికి ఘంటసాల పీసెస్ల గానం.

భక్త సింధూరం చిత్రానికి ఘంటసాల పీసీసీలు ఆలపించిన శ్రీశ్రీ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 38 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జింబో చిత్రానికి పీబీ శ్రీనివాస్ పీసీసీలు ఆలపించిన శ్రీశ్రీ గీతం వినండి.

విచిత్ర వివాహం చూడడానికి భానుమతి ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి జీకి ఆలపించిన పాట

అమాయకురాలు చిత్రానికి పిఠాపురం బి వసంత ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీతివరాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట పూలరంగుడు చిత్రానికి మాధవ పెద్ది బి వసంత ఆలపించిన పాట.

నేనే మనగాండించడానికి ఎల్ఆర్ఈశ్వరి ఆల్పించిన కొసరాజు గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాడి 48 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జి చినబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కులదైవం చిత్రానికి పి సుశీల గానం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. విశాల హృదయాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల అలపించిన గీతాన్ని వినండి. సంగీతం టీవీ రాజు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కాదూలు కేంద్రం సమయం సరిగ్గా 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:55 102.4 MHz ప్రభాత ప్రసారంలో శ్రీమతి కె సునీత గారు మిమ్మల్ని పలకరిస్తారు. అందాక సెలవు మరి. నమస్తే. జై హింద్.